శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ FM 101.3 MHz పై మా ప్రసారాలు ప్రారంభం.

శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 41 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీఎంటీ 2026 సంవత్సరానికి ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్టం అవార్డును కేరళంలోని తిరువనంతపురంలో నిన్న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందుకున్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపని ఆయన పేర్కొన్నారు. రష్యాకు చెందిన ప్రముఖ బహుళజాతి పెట్టుబడి సంస్థ సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిద్దేకోవ్తో రాష్ట విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్లో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత్లో అంతర్గత జల రవాణా, స్మార్ట్ ఫ్లీట్ల నిర్వహణ కోసం జాతీయ జల రవాణా మార్గాల్లో ఒక ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట వ్యాప్తంగా ముమ్మరంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేయనున్నారు. పాఠశాల విద్య బలోపేతం చేయడానికి నాణ్యమైన విద్యా ప్రమాణాలు అమలు చేసేందుకు టెట్ ప్రకటన విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై ఈరోజు విశాఖపట్నంలో జాతీయ స్థాయి కార్యశాల జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాసువాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జీ కురియన్, ఎస్పీ సింగ్ బఘెల్ హాజరుకానున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఎడారీకరణను ఆపడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

ఇలా దుష్టుల కూర్చు శిష్టుల బ్రోచు జగదీశ్వర దేవా అనంత శయనం మందున తేలు సువినవో జగత్పిత ఘోరాపదలందున కుమిలేది.

మానవులగళములే విజయ సంఘం పూరించు, హరి హరి హరి అని దివ్యులు వేడగ పోరున విహరించు, వియతు కంపించ భూమి పలవించ విజయ

0: సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026 రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026 రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయటానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సి సిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం.
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవం

0: అని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని, UNEP అని.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు, 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

7:02 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై ఆకాశవాణి. మనిషి ఒక్కడే ఉన్నా తోడుగా ఉండేది, కుటుంబం అంతా ఉన్నా కూడా అందరికీ వినోదాన్ని అందించేది ఆకాశవాణి. కుటుంబంలోని పిల్లల దగ్గర నుంచి విద్యార్థులు, యువత, రైతులు, వ్యాపారవేత్తలు, కార్మికులు, గృహిణులు, పెద్దవారు, ఇలా ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రతి వృత్తి వారికి, ఇంకా ప్రతి వయస్సు వారికి అనుక్షణం తోడుగా వారి జీవన మార్గంలో కావలసిన సమాచారాన్ని, వినోదాన్ని ఎల్లప్పుడూ అందిస్తూ వృత్తిలో మెళకువలు అందిస్తూ సాగుతోంది ఆకాశవాణి. కేవలం 5వ 10వ కాదు, 90 సంవత్సరాలుగా అందరికీ అన్ని సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉంటుంది ఆకాశవాణి. 1936 జూన్ 8వ తేదీన ప్రారంభమైన ఈ మధుర ఆకాశవాణి నేడు 2026 జూన్ 8వ తేదీకి 90వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు విజయవాడ కేంద్రం నుంచి అందరినీ కలుపుకుంటూ వాక్థాన్ని నిర్వహిస్తున్నారు ఘనంగా. ఈ వాక్థాన్లో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా, ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొనండి. మరి 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం మనమందరం కలిసి ఈ వాక్థాన్లో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం.
4: గురుగా ఉషారమణి, యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
5: హర్ బడా స్పోర్ట్ అప్నే సాథ్ ఏక్ పూరా ఇకోసిస్టమ్ లేకర్ ఆతా. జైసే జైసే యోగాసనా స్పోర్ట్స్ కా విస్తార్ హోగా, వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగీ. యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీస్ లేకర్ ఆయేగా.
4: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60 పైగా దేశాల నుంచి 400 ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేసేందుకు ఒక మైలురాయిని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఊతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశాన్ని అంకితం చేస్తారు. గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా

0: 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన రుతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ది, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology. The India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 95 సంవత్సరాలు. దేశంలో జమిలి ఎన్నికలపైన చట్టపరమైన ముసాయిదాను రూపొందించేందుకు మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు

వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్ లో ఈ రోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్ లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి. సమయం 7:15 కావస్తుంది. భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 32వ శ్లోకం.

పార్థ: ఓ అర్జున, యా తమసా, ఏ బుద్ధి తమోగుణం చేత ఆవృత ఆవరింపబడినదై అధర్మం అనగా శాస్త్ర నిషిద్ధమైన పనిని ధర్మం ఇతి ధర్మము అని చ మరియు సర్వార్థాన్ తెలుసుకోదగిన విషయాలన్నిటినీ విపరీతాన్ అంటే విరుద్ధంగాను లేదా తలక్రిందులుగా మన్యతే గ్రహిస్తుందో సా బుద్ధిహి అటువంటి బుద్ధి తామసి తమోగుణ ప్రధానమైనది.

ఓ అర్జున, కొన్ని బుద్ధులకు ఏది శాస్త్ర నిషిద్ధమో అదే శాస్త్రవిహితమని తోస్తూ ఉంటుంది. వాటికి పెద్దలు ఏ విషయం చెప్పినా అవన్నీ తలక్రిందులుగాను విరుద్ధంగాను మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఆ బుద్ధులను తమోగుణం పూర్తిగా ఆవరించి ఉంటుంది. ఇలాంటి బుద్ధే తామస బుద్ధి. ఘోరాతి ఘోరమైన నేరాలు చేసే అంతర్జాతీయ నేరగాళ్లంతా మేధావంతులుగానూ

విద్యావంతులుగాను ఉండడం మనకు తెలుసు. అయినా సరే వారు ఎన్నో దుర్మార్గపు పనులు ఎలా చేయగలుగుతున్నారంటే వారిది తామసిక బుద్ధి కావడం వలనే.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

శుభోదయం, గుడ్ మార్నింగ్. వివిధ భారతి శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. 7:22 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఎన్నో విషయాలు, వీటితో పాటు ఎన్నో సాంగ్స్తో మిమ్మల్ని అందరినీ కూడా బ్యూటిఫుల్గా ఎంటర్టైన్ చేసేందుకు నేనైతే వచ్చేసాను స్టూడియోస్లోకి, మీ ముందుకి మీ ఆర్జే ఆదిత్య. మరి 90 ఏళ్ల ఆకాశవాణి సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంకా ఈ రోజు విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి వాక్థాన్ ని కూడా నిర్వహిస్తున్నారన్నమాట. సో ఇంకా ఈ వాక్థాన్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, మన ఈ ఆకాశవాణి సెలబ్రేషన్స్ ని ఘనంగా జరుపుకోవచ్చు. మన కాఫీ టైంలోకి ఎంటర్ అయిపోతామా? మరి మీరు ఏదైనా ఒక్కసారి తప్పు చేస్తున్నామని అనిపిస్తూ ఉంటుందన్నమాట, ఏదైనా ఒక కొత్త పనిని చేసేటప్పుడు. సో ఆ కొత్త పని చేసేటప్పుడు తప్పు చేస్తున్నామా అన్న సంకేతంని వదిలేసి ఇది దీంట్లో దిగిపోదాం అని చెప్పి అనుకోవాలన్నమాట. సో దిగిపోయిన తర్వాత మనం ఏదైనా సరే చేస్తూ ఉంటే దాంట్లో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలా తప్పులు చేశామని బాధపడద్దు. సో తప్పు దేనివల్ల జరిగిందో దానికి సంబంధించిన మూలం అనేది ఉంటుంది కదా, సో ఆ మెయిన్ ప్రాబ్లమ్ని వెతకాలన్నమాట. అది వెతికిన తర్వాత దాని నుంచి ఒక లెసన్ అనేది ఖచ్చితంగా నేర్చుకుంటాం. సో నేర్చుకున్న తర్వాత ఇంకొక

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా, ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

సమయం. సో సఖీ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, కానీ అందరికీ కలిపి కూడా ఒకే ఆలోచన ఉంటుంది. ఏంటి అంటే ఇల్లు మంచి సదుపాయాలతో ఉండాలి, మెయింటెనెన్స్ కాస్ట్ అంతగా ఉండకూడదు, ఇంటీరియర్ అదిరిపోవాలి. ఇలా ఇంటి అందానికి సంబంధించి ఎన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అండ్ అలాగే ఇంటిని మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉండాలి అన్న కదా, దానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారన్నమాట, దానికి తగ్గట్టే పనిచేస్తూ ఉంటారు. కానీ ఇంట్లోనే చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయన్నమాట. మరి ఆ చిన్న చిన్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న వాటిని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. సో ఏంటి ఇంటి సమస్యలు, సో మాట్లాడుకుందాం కాఫీ టైంలో. నేను మీ ఆర్జే ఆదిత్య, స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:35 దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజ్ ఆదిత్య. సరైనడు మూవీ నుంచి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ధనంజయ్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరిందాక ఇంటి గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి, కానీ అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే గనక ఇంటీరియర్ బాగుండాలి, ఇంకా దాని తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉండాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉంటాయి, కానీ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. సో ఇంటికి సంబంధించిన సమస్యలు అంటే వాటర్ పైప్ విరిగిందనో, ఎలక్ట్రిక్ వైర్స్ కట్ అయ్యానో, ఇలా అన్నమాట. సో ఇవన్నీ ఆల్రెడీ మెయింటెనెన్స్ కాస్ట్ కిందకే వచ్చేస్తాయి కదా. మరేంటి అసలు సమస్యలు అంటే, స్టోర్ రూమ్లో ఎప్పుడో దాచిన పెయింట్ డబ్బా ఇంకా టర్పెంటైన్ ఆయిల్ డబ్బాను వలికిపోయి వాసన వస్తూ ఉండొచ్చు. సమయం లేదులే అని డోర్ వేసేస్తాం, ఇంకా వాసన సమస్య కానీ మరీ తీవ్రమైతే కానీ మనం పట్టించుకోం. సో కిచెన్లో మనం రోజు వండే వంటలు కాకుండా ఎవరైనా సరే మన ఎక్కువ చుట్టాలు ఇంటికి వస్తే గనక వాళ్ళకి ట్రీట్ ఇద్దామని చెప్పి చాలా వంటకాలు చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటే ఇంకా వంటకాలు ఎక్కువ రోజులు కూడా చేస్తూ ఉంటాం. సో కిచెన్ గోడలపైన ఆయిల్ స్టెయిన్స్, జిడ్డు మరకలు అలాగే ఉండనిచ్చేస్తారనమాట. ఇల్లు చిన్నది, వంటలు చిన్నవి అయినా హైజీన్ మాత్రం లోపిస్తుంది. సో ఆ వాసన కొన్నాళ్ళు అలానే ఉండిపోతుంది. ఇంట్లోని వారందరికీ కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు చిన్నవే కదా అని అనిపిస్తూ ఉంటాయి, కానీ అలా ఉంచేస్తుంటే గనక ఎప్పుడు క్లీన్ చేద్దామా, నిజంగా వాటి నుంచి వచ్చే వాసన కానీ లేకపోతే హైజీన్ లోపం కానీ ఇలాగా మనకి కొన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇంట్లోనే ఇలాగా మన నెగ్లిజెన్సీకి ఎంత సమస్యలు కారణమైతే, మన చుట్టూ ఉన్న పర్యావరణంకి మనం చేసే నెగ్లిజెన్స్ వల్ల, చిన్న చిన్న లోపాల వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మరి దాని గురించి మాట్లాడుకుందాం ఈ రోజు కాఫీ టైంలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆదిత్య. బృందావనం నుంచి ఒక సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేసేస్తాను.

7:43 దాటి 27 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషల్ పాడిన పాటైతే విన్నారు బృందావనం మూవీ నుంచి. మరి మనం మాట్లాడుకుంటున్నాం కాఫీ టైంలో ఏంటంటే గనక ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఇంటిని చాలా చక్కదిద్దుకోవాలి అని చెప్పి, అదే ముఖ్యంగా ఇంటీరియర్ గురించి కానీ లేకపోతే హైజీన్ విషయంలో కానీ ఇలాగన్నమాట. మరి ఈరోజు ఏంటి అంటే స్పెషల్, అందరికీ తెలిసిందే, అదే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. మరి ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే కేవలం మనకేనా? ఎస్, మనకే అంటే మన ఎవరైతే ఈ భూమి పైన నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అన్నమాట. మన ఇంట్లో ఉన్న పరిసరాలు, ఇంటి చుట్టూ పరిసరాలు ఎంత మంచిగా పరిశుభ్రంగా ఆహ్లాదంగా ఉండాలని భావిస్తామో మన ప్రాంతం, రాష్ట్రం, దేశంలోని అన్ని ప్రాంతాలు, అడవులు, పొలాలు, పరిశ్రమలు, కార్యాలయాలు, స్కూల్స్, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి తన రోజువారీ పనుల కోసం వెళ్లే ప్రాంతాలు

0: ఎన్నో ఉంటాయన్నమాట కదా. మరి ఆ ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా, సుస్థిరాభివృద్ధిని కలిగించేలాగా ఉండడమే, ఇంకా వాటి గురించి మంచి అవగాహన కల్పించడమే ఈ పర్యావరణ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మరి మన అభివృద్ధి వల్ల పర్యావరణానికి హాని కాకుండా చూసుకోవడం, ఏదైతే సాంకేతికతతో మనం అభివృద్ధి చెందుతున్నామో అదే సాంకేతికతతో ఏదైతే హాని కలుగుతుందో ఆ హానిని కూడా తగ్గించుకునే తరుణం అయితే ఇదే అన్నమాట. మరి ఈ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం ఇంకా జోరుగా హుషారుగాలో మాట్లాడుకుందాం. మరి అది ఇంకా ఇప్పుడు కాఫీ టైంలో ఒక షార్ట్ బ్రేక్, తర్వాత సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: 7:54 దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 35 మూవీ ఇది చిన్న కథ కాదు. మూవీ నుంచి మంగ్లీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన కాఫీ టైంలో ఇంకా ఈరోజు వేరే డే స్పెషల్ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే ఇల్లీగల్ ఫిషింగ్ డే. మరి సరదా కోసమనో అవుటింగ్ కోసమనో కొన్ని దేశాల్లో హాబీ అంటూ ఫిషింగ్ రాడ్ ఇంకా రీల్ పట్టుకుని దగ్గరలోని చెరువుల్లోకో నదుల దగ్గరికి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారన్నమాట. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉపాధి కోసం ఎవరికి వారు వారి పద్ధతుల్లో నీళ్లు చాలా ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో చేపలు పడుతూ ఉంటారు. సో ఇది చెప్పాలంటే కనుక ఇది సర్వసాధారణం. అయితే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒడ్డు నుంచి సముద్రం లోపలికి మొట్టమొదటిగా ప్రయాణం చేయాలి. ఆటుపోట్లన్నీ ఎదుర్కొన్నాక చేపలు సముద్రం లోపల ఎక్కడ బాగా దొరుకుతాయో ఆ ప్రాంతం వరకు వెళ్ళాలన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత అలా వల వేసేయచ్చా? ఎస్, కనబడితే వేసేయచ్చు, కానీ కనబడకపోతే అక్కడ ఆ ప్రాంతంలో చేపలు తిరుగుతాయని చెప్పి తెలుసు కదా. సో అక్కడ వేచి చూస్తూ ఉండాలన్నమాట. అలా వేచి చూస్తూ వల వేస్తూ వలని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆ వలలో చేపలు పడ్డాక బోట్లోకి లాగాలి. సురక్షితంగా వాటన్నింటినీ కూడా ఒడ్డుకు తీసుకురావాలి. ఇంత కష్టం ఉంటుంది అన్నమాట. సో కొందరు కొన్ని అధునాతన పద్ధతుల్లో భారీ వలలతో అక్రమంగా చేపలు పడుతూ ఉన్నారు. సో ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఎంతో పెద్ద తలనొప్పిగా మారిందన్నమాట కొన్ని దశాబ్దాలుగా. అందుకే ఏం చేశారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO సంస్థ వారు, అంటే అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ వారు, ఈ అక్రమ చేపల వేటను నిషేధించేందుకు అంతర్జాతీయంగా అన్ని దేశాలను కలుపుతూ ఇల్లీగల్ ఫిషింగ్ డేగా ఈరోజు జూన్ 5వ తేదీన గుర్తించడం జరుగుతుందన్నమాట. మరి అన్ని దేశాలను కలుపుకుంటూ ఈ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది మాట్లాడుకుందాం ఇంకా. మరి అయితే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై సమగ్ర బ్లూ ప్రింట్ను వెంటనే సిద్దం చేయాలని, దానిపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇద్దామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అభివృద్ది పనులను వెంటనే ఆరంభించి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, ఇంజనీర్లతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల విత్తన వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు అందించే సరికొత్త బీటీ పత్తి రకం లామ్ బీటీ బీజీ 2 2208ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న విడుదల చేశారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ది చేసిన ఈ విత్తనాలను రైతులకు ఆయన పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేయనున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్పూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. సమయం 8:05 దాటి 6 సెకండ్లు కావస్తోంది. సమయం మనం ఇంకా ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఇంకా ఇల్లీగల్ ఫిషింగ్ డే గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పాయి కదా. సో ఈ ఇల్లీగల్ ఫిషింగ్ డేని నిర్వహిస్తున్న వారు ఎవరు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది కూడా ఐక్యరాజ్య సంస్థ కిందనే వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఏం చేస్తుంది అంటే కనుక ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఫిషింగ్ అనే కార్యక్రమాన్ని చేపడుతుందన్నమాట. సో మరి ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేస్తుందంటే కనుక దీని ప్రకారం ఎక్కడ చేపలు పట్టాలి, ఎక్కడ చేపలు పట్టకూడదు, ఎక్కడ కొన్ని బఫర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఈ బఫర్ పాయింట్స్ ఏంటి అంటే కనుక ఇవి కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ కానీ లేకపోతే కొన్ని అరుదైన జాతులు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించేందుకు ఈ విధంగా చేపడుతూ ఉంటారన్నమాట. సో ప్రపంచంలో సముద్రంలో ఎక్కడ ఇల్లీగల్ ఫిషింగ్ జరుగుతుందో దానికి సంబంధించి అక్కడ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఫిషింగ్ అనేది సూచిస్తూ ఉంటుంది. ఇల్లీగల్ ఫిషింగ్ వల్ల చిన్న మత్స్యకారుల కుటుంబాలకు పెద్ద నష్టం వాటిల్లుతుంది. సో అటువంటి నష్టం వాటిల్లకుండా చూసేందుకు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఫిషింగ్ అనేది ఎంతగానో ఉపకరిస్తుందన్నమాట. మరి సముద్రం అన్నాక ప్రపంచం అందరికీ కూడా సంబంధించింది కదా. మరి ఆ ప్రపంచం అంతటికే కూడా సంబంధించిన ఆ సముద్రంలో దొరికే చేపలను అందరూ పట్టుకునే వీలుగా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇల్లీగల్ ఫిషింగ్ వల్ల ఎక్కువ చేపల్ని పట్టేందుకు పెద్ద పెద్ద నలలు వలలు ఇంకా వీటితో పాటు కొన్ని అధునాతమైన కొన్ని పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారన్నమాట. సో ఇలాగా అన్ని చేపల్ని పట్టేయడం అనేది కొంచెం ఆలోచిస్తే అంత సులువేమీ కాదు. ఒకవేళ పట్టినా కూడా ఇంకొన్ని వలలు అనేవి అక్కడ చిక్కుకుపోతూ ఉంటాయన్నమాట సముద్రంలో. అవి అలాగ కొన్ని సంవత్సరాలుగా అక్కడే వండిపోతూ ఉంటాయి. సో వాటిల్లో చిక్కుకుపోయిన యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఫిషెస్ కానీ అవన్నీ కూడా అలాగే వండిపోయి చచ్చిపోతూ ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఇవి ఒక రకంగా చెప్పాలంటే మరైన్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇంకా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే కనుక కొన్ని తాబేళ్లు వాటి నోటిలో కానీ ఇంకా వాటి డొప్ప పైన కానీ కొన్ని వలలు ఇలాగ రకరకాలుగా అన్ని అతుక్కుపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఎందుకు అతుక్కుపోతాయి అంటే వాటిపైన కాల్షియం అనేది అది కూడా ఆ వలల్ని వాటి శరీరంలో ఒక భాగంలాగా చేసేస్తూ ఉంటాయన్నమాట. ఇలాగ చెప్పాలంటే మరైన్ ప్రపంచంలో అంటే సముద్ర ప్రపంచంలో ఏవైతే జీవజాతులు ఉన్నాయో ఈ ఇల్లీగల్ ఫిషింగ్ వల్ల అత్యధిక పెద్ద పెద్ద వలల వల్ల వాటి శరీర నిర్మాణం కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంత జీవావరణ వ్యవస్థ దెబ్బతినకుండా చూడటం అనేది ఎంతో ముఖ్యం. అందుకనే ఈరోజు జూన్ 5న ఇల్లీగల్ ఫిషింగ్ డే అని నిర్వహిస్తూ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఫిషింగ్ ని నిర్వహిస్తూ వస్తుంది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఇది మరి ఈరోజు డే స్పెషల్స్. ఇంకా మాట్లాడుకుందాం ఎన్నో విషయాలు. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై, సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
3: పిచ్లే 6 వర్షో మే పీఎం స్వనిధి యోజనా కే తహత్ 75 లాఖ్ సే జ్యాదా స్ట్రీట్ వెండర్స్ కో 17,800 కరోడ్ రూపాయే సే అధిక కే లోన్ దియే గయే హై. సాథ్ హీ బ్యాజ్ సబ్సిడీ ఔర్ డిజిటల్ లేన్ దేన్ పర్ క్యాష్ బ్యాక్ కే రూప్ మే లగ్భగ్ 800 కరోడ్ రూపాయే కీ సహాయతా భీ ప్రదాన్ కీ గయీ హై. ఆజ్ దేశ్ భర్ కే స్ట్రీట్ వెండర్స్, జిన్ మే కరీబ్ 46% మహిళాయే హై, అప్నే వ్యాపార్ కో నయీ ఊంచాయియో తక్ లే జా రహే హై. పీఎం స్వనిధి కే 6 సాల్, ఉత్సాహ, సమ్మాన్, స్వాభిమాన్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

8:16 దాటి 6 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. గుడ్ మార్నింగ్. విజయవాడలో ఇప్పుడు ఒక జాబ్ నోటిఫికేషన్ తెలుసుకుందాం. నాల్కో NALCO నేషనల్ అల్యూమినియం కంపెనీ సంస్థ వారు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 272 పోస్టులు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన విద్యార్హత ఏమిటంటే బీఎస్సీ కెమిస్ట్రీ, ఐటీఐ డిప్లొమా. సో ఏజ్ లిమిట్ వచ్చేసి చూస్తే గనక జూనియర్ పోస్ట్కి 27 ఇయర్స్, టెక్నీషియన్ పోస్ట్కి 35 సంవత్సరాలు, జూనియర్ ఫోర్మెన్ పోస్ట్కి 40 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అప్లై చేసేందుకు చివరి తేదీ జూన్ 10, 2026. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ NALCOINDAI NALCOINDIA.com. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి NALCOINDIA NALCOINDIA.com.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సమయం 8:22 కావస్తుంది. సామి రారా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా గుడ్ మార్నింగ్ విజయవాడలో ఈరోజు గోల్డ్ ప్రైసెస్ ఇంకా ఫ్యూయల్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా. మరి గోల్డ్ ప్రైస్ విషయానికి వస్తే కనుక 24 క్యారెట్ 1 గ్రామ్ విలువ బంగారం వచ్చేసి 15,610 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ బంగారం విలువ వచ్చేసి 1 గ్రామ్ విలువ 14,309 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 11,707 రూపాయలుగా ఉంది. సిల్వర్ విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 284,900 రూపాయలుగా ఉంది. ఇంకా ప్లాటినం విషయానికి వస్తే కనుక 1 గ్రామ్ ప్లాటినం విలువ 5,938 రూపాయలుగా ఉంది. ఈరోజు విజయవాడలో ఇంకా ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వస్తే గనక పెట్రోల్ 1 లీటర్ ధర 117.42 రూపాయలుగా ఉంది. డీజిల్ వచ్చేసి 105.11 రూపాయలుగా ఉంది. ఇంకా ఎల్పిజి విషయానికి వస్తే 937 రూపాయలుగా ఉంది. సిఎన్జి విషయానికి వస్తే 1 కేజీ 91 రూపీస్గా ఉంది. ఇంకా పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్ విషయానికి వస్తే 1 యూనిట్ 51 రూపాయలుగా ఉంది. వింటూ ఆనందిస్తుండే వివిధ భారతి ఎఫ్ఎం విత్యు రాజే ఆదిత్య. ఇప్పుడు వినరు భాగ్యము విష్ణు కథ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను.
1: నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. వినరో భాగ్యము విష్ణు కథ. ఈ మూవీ నుంచి కారుణ్య పడిన సాంగ్ అయితే విన్నారు కదా. 8:27 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. ఇంకా వెదర్ రిపోర్ట్కి వచ్చేస్తే గనక ఆల్రెడీ మనకి సంబంధించిన నైరుతి ఋతుపవనాలు, అసలు జూన్ అంటేనే ముఖ్యంగా ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే స్కూల్ రీఓపెనింగ్ కదా. సో ఇంతకాలం అంత హాలిడేస్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేసేసి ఒక్కసారిగా మళ్ళీ పొద్దున్నే లేచి రెడీ అయ్యి తర్వాత స్కూల్కి వెళ్ళి అసలు హోంవర్క్ అయిందా లేదా అని చెప్పి మళ్ళీ చూసుకుని బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకున్నామా లేదా ఆలోచించుకుని ఇలాగా పిల్లలందరూ చాలా చెప్పాలంటే కొంచెం మూడీగా ఉన్న మళ్ళీ తర్వాత అలవాటు అయిపోతూ ఉంటారన్నమాట. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అలవాటే కదా. ఏంటంటే కొంత గ్యాప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మన రొటీన్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ మనం ట్యూన్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుందన్నమాట. మరి ఇంకా ఏంటంటే కనుక ఇప్పుడు జూన్ అనగానే ముందుగా ఈ స్కూల్తో పాటు ఇంకోటి కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే అందరికీ కూడా వర్షాలు ఎప్పుడు పడతాయి. సో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. నైరుతి ఋతుపవనాలు ఆల్రెడీ కేరళ ఇంకా కర్ణాటకని కూడా తాకేశాయంట. మరి ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మన టెంపరేచర్ కూడా చెప్పాలంటే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. చెప్పాలంటే సమ్మర్లో 42 or 40 degrees centigrade ఉన్నది, ఈరోజు ఇంకా 37-38 అరౌండ్ అలాగా నమోదు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

8:33 దాటి 13 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీరు ఎప్పుడైనా సరే లేజినెస్కి ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో కొంత లేజినెస్ అనేది వాళ్ళ లైఫ్లో ఫీల్ అయ్యే ఉంటారనమాట. సో చెప్పాలంటే ఇంకొంతమంది కర్మయోగి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళైతే చెప్పరులే కానీ పక్క వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఏంటంటే, అసలు అదే అతను కనుక ఏదైనా ఒక పని ముట్టుకున్నాడంటే కనుక అది అయ్యేంత వరకు అసలు వేరే పని జోలికి వెళ్ళడు, వేరే ఆలోచన చేయడు, ఇంకా సరే అది అయ్యేంత వరకు అన్నం కూడా ముట్టడు అని చెప్పి చాలా మాటలు మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే అప్పుడప్పుడు మన పనులు మనం చేసుకోవడానికి బద్ధకం అని అనిపిస్తుంటుంది. ఖచ్చితంగా అంటే 100% అందరికీ అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, కానీ 90% అందరికీ అనిపిస్తుంది కదా. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని పనుల్ని చాలా వరకు అలసటనో ఏ తర్వాత చూద్దాంలే అనే పక్కన పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఎవరైనా మన ప్రాణ స్నేహితులు కానీ లేకపోతే మన మంచి కోరే ఆప్తులు కానీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా మనల్ని పిలుస్తారనమాట. సో ప్రత్యేకంగా పిలిచి ఏంటంటే ఈ పనులు కొంచెం దగ్గరుండి చూసుకోవాలి అనే చిన్న మాట కూడా చెప్తూ ఉంటారు. సో అటువంటి చిన్న మాట ఎవరికి అయితే చెప్పారో ఇంకా అంతే, అందులో అవగాహన లేకపోయినా అసలు హాస్పిటాలిటీ అంటే కనీసం అదే ఇక్కడ కూర్చోండి ఇది తీసుకుంటారా లేదా ఇంట్లో ఉన్న వాళ్ళని అడగరు. కానీ నిజంగా చెప్పాలంటే ఇట్లాగ ప్రాణస్నేహితుల ఫంక్షన్లో కానీ లేకపోతే మనకి మంచి కోరే ఆప్తుల ఫంక్షన్లో కానీ ఇలాగ కొంచెం ఇది చూసుకోవా అది చూసుకోవా అంటే అందులో ఎటువంటి అవగాహన లేకపోయినా చెప్పాలంటే ఇంట్లో చేయడానికి అటువంటి పనులు

కొంచెం జంకినా బయట మాత్రం, అదే ఇంట్లో చేయడానికి కొంచెం జంకినా ఇష్టం లేకపోయినా బయట మాత్రం ఎటువంటి బెరుకు జంకు ఇటువంటివి ఏమీ లేకుండా వాళ్ళు చెప్పారు కదా ఖచ్చితంగా చెయ్యాలి అని చక్కగా అన్నిటినీ కూడా గ్రాండ్ సక్సెస్ చేసి చూపిస్తారనమాట. ఎందుకంటే తను నా పైన పెట్టుకున్నాడు కదా నమ్మకం, అందుకనే అంత బాగా చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తారనమాట. చెప్పాలంటే నేను ఇంత బాగా చేశానా, నేను బాగా చేశాను కదా అని చెప్పి వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు ఇంత బాగా చేశారని చెప్పేసి పక్కన వాళ్ళు ఇంకా ఫంక్షన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు క్రెడిట్ అంతా కూడా ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా క్రెడిట్ ఎప్పుడైనా వచ్చిందా, చాలామందికే వచ్చే ఉంటుంది. సో ఇటువంటి విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఏంటంటే ఇలాగా మనకి తెలియని పనులు మనం ఎప్పుడైనా చేస్తుంటే ఇంకా పక్క వాళ్ళందరూ కూడా అప్పుడు నిజంగా ఎంతో మెచ్చుకోలు మనందరికీ మనపైన కురిపిస్తూ ఉంటే అప్పుడు వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా గొప్పగా ఉంటుంది కదా. మరి అటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి సంబంధించిన సందర్భాలు మనలో చాలానే ఉంటాయి. సో అవి ఎప్పుడెప్పుడు మనలో అలా వస్తూ ఉన్నాయో, నిజంగా నేనైనా చేసింది ఇది, వాహ్ గ్రేట్, సో అని చెప్పి ఇలాగా మనల్ని మనం ఎప్పుడే అప్రిషియేట్ చేసుకుంటామో దానికి సంబంధించిన సంగతులు నిజంగా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవాలంటే ఒక డైరీ కూడా మెయింటైన్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇటువంటి సంగతులు ఇంకా మన లోపల ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. ఇంకా మన జీవితంలో ఎప్పుడెప్పుడు వచ్చాయో చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఇలాగ రిఫర్ చేస్తూ ఉండడానికి ఒక డైరీ అనేది అవసరం అన్నమాట. ఇలా రిఫర్ చేస్తూ ఉంటే మనలో ఈ క్వాలిటీ లేదు కదా, నిజంగా నేను ఆ రోజు అంత గొప్ప పని చేశానా అని మనం ఒక్కసారి మనల్ని మనం ఎంతో గొప్పగా ఊహించుకుంటాం అన్నమాట. సో ఎప్పుడు మనల్ని మనం కొంచెం తక్కువ చేసుకోవడం తిట్టుకోవడం కాకుండా ఇలాగ మన లోపల ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పి మనమే సర్ప్రైజ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. మరి ఇటువంటి ఇటు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అందించేవి ఇంకా సర్ప్రైజింగ్ చేసే మ్యాటర్స్ మన జీవితంలో చాలానే ఉంటాయి. మాట్లాడుకుందాం వాటి గురించి. గుడ్ మార్నింగ్ విజయవాడలో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో 8:42 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే గనక మన జీవితంలో ఎప్పుడైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంకా సర్ప్రైజింగ్ మ్యాటర్స్ చాలానే ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా ఒక్కసారి రిఫర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అటువంటి సందర్భాలు ఏవైనా వచ్చినా మనం మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే అవి మనలో ఉన్న టాలెంట్ని, తెలియని టాలెంట్ని చూపిస్తాయి అన్నమాట. చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో బద్ధకం చూపించినా కొంతమంది ఇతరులకు సహాయం చేయడం అంటే ఇట్టే వాలిపోతారనమాట. అదే ఆ బద్ధకం చూపించే వాళ్లే పక్క వాళ్ళకి సహాయం చేయాలంటే మాత్రం ఎటువంటి బద్ధకం చూపించకుండా అలా వాలిపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే గనక ఇటువంటిది దానికి ఒక ఎగ్జాంపుల్, నీళ్లలో గబాలన ఎవరైనా మునిగిపోవడం కళ్ళారా చూస్తూ ఉంటే, చుట్టూ ఎవరూ లేకపోతే చూస్తున్న వాడికి ఈత వచ్చా రాదా అని ఆలోచించుట, నదిలో చెరువులో మునిగిపోతున్న వారిని కాపాడటానికి అలా అమాంతం దూకేస్తారనమాట. ఇటువంటి సీన్స్ అనేవి మనం మూవీస్లో చాలానే చూస్తూ ఉంటాం కదా. నిజంగా మరి నిజంగా కొన్ని సందర్భాల్లో కూడా ఇలాగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఏంటంటే అయ్యో ఎవరో నీళ్ళలో పడిపోయారు వాళ్ళని కాపాడాలి అనే ఒక చిన్న ఆలోచనతో వాళ్ళకి ఈత వచ్చా రాదా అనే ఇటువంటి అనాలసిస్ ఏమీ చేయరనమాట, వెంటనే అమాంతం దూకేస్తూ ఉంటారు. సో అందుకనే ఎవరికైతే కొంచెం చెరువులు కానీ నదులు కానీ పక్కన ఉంటూ ఉంటాయో వాళ్ళందరూ కూడా కొంచెం స్విమ్మింగ్ నేర్చుకుంటే, అంటే ఇలాగా కాపాడాలి అని ఉద్దేశం అని కాదు, అంటే గబాల పని కట్టుకుని కాపాడాలి అని కాదు, నిజంగా మనిషికి ఏదైనా సరే అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే పక్క వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి కొంచెం పైకెత్తాలి అని చెప్పేసి. కాబట్టి స్విమ్మింగ్ అనేది ఇలాగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది అండ్ అలాగే పక్క వాళ్ళని రక్షించడానికి ఉపయోగపడుతుంది. సో దీంతో పాటు ఏంటంటే బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుందన్నమాట. కాబట్టి కొంచెం నదులు కానీ ఇలా చెరువులు కానీ ఉంటే గనక స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు, అది కూడా ఒక కోచ్ ఇంకా ఇన్స్ట్రక్టర్ అండర్ సూపర్విజన్లోనే. ఇంకా మరొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గనక మనం 4 పూట్లా తిన్న, రోజుకి 4 పూట్లా అంటే ఒక పూట అన్నం, ఒక పూట బ్రేక్ఫాస్ట్, ఇంకొక పూట ఏదో ఒకటి డిన్నర్ అని చెప్పి ఏదో ఒకటి తినొచ్చు. సో ఇలాగనమాట 4 పూట్ల అన్నం తింటూ మనిషి బతుకుతాడా? ఎస్, కొంతమంది ఉన్నారు. కానీ మామూలుగా చెప్పాలి అంటే కనుక 4 పూట్ల అన్నమే కాకుండా రకరకాలుగా తింటూ ఉంటే శరీరానికి సంబంధించిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇంకా ఎనర్జీని కూడా మనం అందించిన వాళ్ళము అవుతూ ఉంటామంట. న్యూట్రిషన్ గురించి కొంచెం పక్కన పెట్టేస్తే ఇంట్లో ఉంటే గనక రకరకాలుగా మనం ఏదో ఒకటి తినాలి తినాలి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ అలాంటి వారు కూడా ఏంటంటే ఏదైనా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఎంతో కష్టపడుతూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక పెద్ద అన్నదాన కార్యక్రమం ఉంది అంటే దానికి సంబంధించిన పనులన్నీ కూడా ముందు రోజు రాత్రి అర్ధరాత్రి నుంచే లైట్లు వేసుకుని అన్ని పనులు కూడా ప్రారంభించేస్తూ ఉంటారన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే చాలు, అప్పటికే వంటలన్నీ కూడా తయారు చేయడం మొదలైపోతూ ఉంటుందన్నమాట. అలా వంటలన్నీ తయారు చేసిన తర్వాత ఇంకా ఎవరికైతే అన్నదానం చేయాలో, అవసరం ఉన్న వాళ్ళకి

పంచిపెట్టాలో వాటన్నింటిని పనులు కూడా చేసేసరికి సాయంత్రం అయిపోతుంది. సో ఇలాగా సాయంత్రం అయిపోయినా ఇంట్లో ఉంటే ఎవరైనా సరే నాలుగు పూటలా కొంచెం తింటూ మధ్య మధ్యలో గ్యాప్స్లో కూడా కొంచెం కొంచెం ఏదో ఒకటి నమ్కీన్ వేస్తూ ఇలాగ ఉంటూ ఉంటారన్న కదా, వాళ్ళు మాత్రం ఇలాగా కొంతమంది అన్నదాన కార్యక్రమాల్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తే కనుక ఇలాగా బిజీ షెడ్యూల్ అయినా సరే రోజంతా సాయంత్రం అయిపోయినా సరే వాళ్ళకి వాళ్ళ ఆకలి గురించి అసలు గుర్తుండదు. అన్నదాతల ఆకలి తీర్చాలనే తపనే వాళ్ళలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక సహాయం చేస్తూ ఉంటే చెప్పలేనంత శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో ఇదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కి అలాగే సర్ప్రైజింగ్ విషయాలకి మనకి దగ్గరగా చేస్తుందన్నమాట. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పది లక్షల లాటరీ నాకా?
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సమయం 8:53 దాటి 2 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మాట్లాడుకుంటున్నాం ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంకా మనల్ని సర్ప్రైజ్ చేసే మ్యాటర్స్, మనకి తెలియని టాలెంట్ మనలో ఉందని చూపించే సందర్భాలు, ఇలాంటివి చాలానే ఉంటాయి కదా. మరి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గనక, ఇతరుల కోసం చేసే ఏ స్వల్ప కార్యమైనా అంతర్గత శక్తిని మేల్కొల్పి క్రమంగా హృదయాన్ని సింహం లాంటి బలంతో నింపుతుంది అన్నారు స్వామి వివేకానంద. సో ఈ విధంగా మనలో ఈ టాలెంట్ ఉందా అని చెప్పి మనకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. సో గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏంటంటే వాళ్ళని కాపాడాలని చెప్పేసి వాళ్ళకి ఈత చూస్తున్న వాళ్ళకి ఈత రాకపోయినా వెంటనే దూకేయడం, ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు రకరకాలుగా పూట పూటకి ఎన్ని తింటున్నా సరే మనం ఎక్కడైనా సరే వాళ్ళ కోసం ఇలా అనాథుల కోసం అన్నదానం చేయాలి అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రాంలో కింద నుంచి పై వరకు ప్రతిదీ A to Z కూడా చూసుకుంటూ ఉంటారనమాట. అలా చూసుకుంటున్నప్పుడు ఏ ఒక్క మంచినీరు చుక్క కూడా తాగాలని అనిపించదు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. కాబట్టి అవసరం అయితే గనక ఎవరికైనా సరే సహాయం చేస్తూ ఉండండి. సో ఆ విధంగా సహాయం చేయడం వల్ల ఏంటి అంటే మనలో ఇంత పొటెన్షియల్ ఉందా అని చెప్పేసి మనకే అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అనిపించుకోవడం వల్ల మనకేంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకా ఎప్పుడూ కూడా మనం పాజిటివ్ థింకింగ్లోనే ఉండగలుగుతాం. సో చేస్తారు కదా. ఇంకా గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇప్పుడు ఒక మోటివేషనల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, వింటూ ఆనందిస్తూ ఉండండి. విధు భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య ఫ్రమ్ ద మూవీ బాబా.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్. విజయవాడలో బాబా మూవీ నుంచి శివగణేష్ లిరిక్స్ అందించగా కార్తీక్ పడిన సాంగ్ అయితే విన్నారు. సమయం 9 గంటలు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే ఉద్దేశంతో నవచేతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చిన్నారుల్లో తొలి దశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. రష్యాకు చెందిన ప్రముఖ బహుళజాతి పెట్టుబడి సంస్థ సిస్టమా ప్రెసిడెంట్ తాగిరు సిద్దేకోవుతో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్లో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత్లో అంతర్గత జల రవాణా స్మార్ట్ ఫ్లీట్ల నిర్వహణ కోసం జాతీయ జల రవాణా మార్గాల్లో ఒక ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట వ్యాప్తంగా ముమ్మరంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్టం అవార్డును కేరళంలోని తిరువనంతపురంలో నిన్న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందుకున్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపని ఆయన పేర్కొన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై ఈరోజు విశాఖపట్నంలో జాతీయ స్థాయి కార్యశాల జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాస్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జీ కురియన్, ఎస్పీ సింగ్ బఘేల్ హాజరు కానున్నారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. పాఠశాల విద్య బలోపేతం చేయడానికి, నాణ్యమైన విద్యా ప్రమాణాలు అమలు చేసేందుకు టెట్ ప్రకటన విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం.
4: శ్రీమద్ భగవద్గీత

0: శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. సమయం చూస్తే గనక 9:05 దాటి 42 సెకండ్లు కావస్తోంది. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా లోకి. మరి ఈరోజు హుషారుగా చెప్పుకోవడానికి పెద్ద అంశమే ఉందన్నమాట. ఏంటి అంటే పర్యావరణం. మరి పర్యావరణం మనిషి ఉనికి లేనప్పటి నుంచి ఎన్నో జీవరాశుల్ని కలిగి ఉంది. అన్ని జీవరాశులతో పాటు మనిషి ఉనికికి కూడా కారణమైంది ఈ పర్యావరణం. మరి మనిషి ఉనికికి కారణం కావడం మాత్రమే కాదు, మనిషికి మనిషితో పాటు అన్ని జీవరాశులకి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటినీ కూడా అందిస్తూ ఉంటుంది ఈ పర్యావరణం. మరి తీసుకుంటున్న వనరులకి తగ్గట్టుగా తిరిగి ప్రకృతికి ఇస్తున్నామా లేదా అన్నదే కొంచెం ప్రశ్న అన్నమాట. మరి తిరిగి ఇవ్వడం పక్కన పెడితే పర్యావరణం కాలుష్యం అవుతుంది. మరి అదే ఎలాగా? మరి తీసుకున్న దానికి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం, సినిమా డైలాగ్ కదా. మరి ఇంకా అలా లావైపోకుండా ఉండాలి అంటే తిరిగి ఇవ్వాలి. మరి తిరిగి ఇవ్వకుండా కొంచెం కాలుష్యం అయితే వస్తుంది అన్నా కదా. మరి ఆ కాలుష్యాన్ని తగ్గించడమే మనం తిరిగి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అన్నమాట ఇప్పుడు పర్యావరణానికి. మాట్లాడుకుందాం మరి పర్యావరణం గురించి, ఇంకా కాలుష్యం గురించి. దాని నుంచి ఇంకా మనం ఇప్పుడిప్పుడు చాలా వరకు మంచి బెటర్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారన్నమాట ప్రపంచవ్యాప్తంగా. మరి ఆ బెటర్ మెజర్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నవి ఏవి, ఆ సంగతులన్నీ మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ రాజే ఆదిత్య. సమయం 9:13 కావస్తోంది. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి జనతా గారాజ్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నేశారు కదా, పర్యావరణం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు పర్యావరణం గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే, ఎందుకంటే మన భూమి ఎంత ఉందో అంత చెప్పాలన్నమాట. కాబట్టి పర్యావరణం గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నా మన వల్ల కొంచెం పొల్యూషన్ అయితే వస్తూ ఉంటుంది. ఆ పొల్యూషన్ని తగ్గించి మనం ఈ మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఏదో ప్రత్యేకంగా నడుం బిగించి ఇంకా ఏదో కార్యక్రమాలు చేయాలి అని చెప్పి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడమంటే ఏదో పెద్ద పని చేస్తున్నట్టు కాదు, ముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోవడం. సో ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా రోడ్ మీద వెళ్ళినప్పుడు కొంచెం డస్ట్ కానీ ఎక్కడైనా కొంచెం ఎగ్జాస్ట్ కానీ వచ్చినప్పుడు అలా గబాల్న ఫేస్ కప్పుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా అన్నమాట చెప్పాలంటే పర్యావరణంలో ఎక్కడైతే పొల్యూషన్ వస్తుందో దాన్ని మనిషి తన కర్తవ్యంగా తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అది పర్యావరణ మేలు కోసమని కాదు, అది మనిషి మేలు కోసమే. మరేంటంటే గనక మనిషి తన అవసరాలకు పర్యావరణం అందించేవి వాడుకోవచ్చు, కానీ ఆ అవసరాలు హద్దు దాటిపోతున్నాయన్నమాట. అక్కడే పరిమితి దాటిపోయి అనర్థాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే గనక ఓవర్ పాపులేషన్. సో ఏంటంటే మొత్తం అందరికీ కూడా మంచిగా ఆహారం అందాలి అంటే గనక కావాల్సింది వ్యవసాయం. మరి వ్యవసాయం పూర్వం ఎటువంటి రసాయనాలు లేకుండానే ఉండేవి, కానీ చీడపీడల సమస్య చాలా పెరిగిపోవడంతో రసాయనాలు, మట్టి నాణ్యత కోసం ఎరువులు కూడా వాడకం ఎక్కువైపోయిందన్నమాట. మరి పరిష్కారం ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఏంటి అంటే చీడపీడ సమస్యలు రాకుండా ఉండాలి అంటే రైతు నేస్తాలు అలవడే కొంగలు, పిచ్చుకలు ఇటువంటి వ్యవసాయానికి ఫ్రెండ్లీగా ఉండే పక్షులు చాలా పెరగాలి. మరి ఇటువంటి పక్షులు పెరగాలి అంటే గనక అడవులు, చెట్లు అధికంగా ఉండాలి. అడవుల సంగతి మరి కొంచెం పెద్దగా అని అనిపించినా మనం పొలంలో ఇంకా విలేజెస్లో దగ్గర ఉన్నాం కాబట్టి

0: ఇటువంటి చెట్ల విషయాల గురించి మాట్లాడుకోవాలి. సో అడవుల సంగతి కాకపోయినా సరే మన చెట్ల విషయానికి మాట్లాడుకోవాలని కదా, పొలం గట్ల పైన చెట్లు అనేవి మనం పెంచుకుంటూ ఉంటే గనక అలా పొలం పనులు చేసిన తర్వాత కొంచెం కావాలి అంటే, అదే కొంచెం ఉపశమనం కావాలి అంటే ఆ చెట్ల కింద అలా కూర్చోవచ్చు అనమాట. ఇంకా వాటిపైన ఉన్న పక్షులు, వాటి కిలకిల రావాలు మనల్ని ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. మరి వ్యవసాయం ఇంత మంచిగా ఆర్గానిక్గా జరగాలి, ఇంకా చీడపీడ సమస్య ముఖ్యంగా ఉండకూడదు అంటే పక్షులు కావాలి అన్న కదా. మరి పక్షులకి సంబంధించి ఒక చిన్న సాంగ్ అయితే ఇప్పుడు ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి సాధన సర్గం పాడిన సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

9:21 దాటి 32 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. ఏఎం రత్నం శివగణేష్ లిరిక్స్ అందించగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో సాధన సర్గం పడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి. సో వ్యవసాయం పంట పొలాల దగ్గర మంచి మార్పు రావాలి అంటే కనుక ముఖ్యంగా అక్కడ పొలం గట్లపైన మనకి సంబంధించి ఇష్టమైన చెట్లని నాటుకోవాలన్నమాట. చెప్పాలంటే పక్షులు బాగా పెరిగితే గనక వ్యవసాయంలో చీడపిడల సమస్య ఉండదు. చీడపిడలు లేకపోతే ఎక్కువగా రసాయనాల వాడకం ఎంతగానో చేయనక్కర్లేదన్నమాట. ఇంకా మరి వ్యవసాయంలో ఎక్కువగా కాలుష్యాన్ని కలిగించేవి ఏంటి అంటే కనుక ఎరువులు. అధికంగా ఎక్కువగా ఎరువులు వాడకం వల్ల జల కాలుష్యం, వాటర్ పొల్యూషన్ కూడా అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే పంటకి ఎంత అవసరమో అంత ఎరువులు అందిస్తే సరిపోతుంది, కానీ ఎక్కువగా అందిస్తే అది కొంచెం పంటకి నష్టం అండ్ అలాగే భూమి సారాన్ని కూడా తినేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి డాక్టర్ సూచిస్తేనే పేషెంట్ అనే వాళ్ళు వేసుకోవాలన్నమాట. అంతేగాని కొంచెం ఏదో నొప్పిగా ఉంది లేకపోతే అలా నడుస్తుంటే ఇలాగేదో టక్ అందని చెప్పేసి కాల్షియం టాబ్లెట్ వేసుకోవడం, లేకపోతే కొంచెం మూడీగా ఉంది లేజీగా ఉన్నాను ఇంకొన్ని రోజుల నుంచి అని చెప్పేసి రక్తంలో ఏదైనా ఐరన్ తగ్గిందని చెప్పేసి ఐరన్ టాబ్లెట్ వేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చెప్పాలంటే టోటల్లీ అన్సైంటిఫిక్. అలాగే ఏంటంటే వ్యవసాయం బాగుండాలి అంటే గనక పక్షులు అనేవి చాలా సమృద్ధిగా ఉండాలన్నమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే గనక పాడి పంట అంటూ ఉంటారు కదా, మరి పంట పొలాల్లో ఉన్న వారందరిలో దాదాపుగా చాలా మందికి పాడి కూడా ఉంటూ ఉండేది పాతకాలంలో. ఆవులు, ఎద్దులు, గేదెలు ఇలాగా పాడి జంతువుల నుంచి వచ్చే వ్యర్థాలతో పంట నేల సారం పెరుగుతుందన్నమాట. సో ఘన జీవామృతం ఇలాగా మాట్లాడుతూ ఉంటారు కదా, సో వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అందులో యూరియాకి సంబంధించి నైట్రోజన్కి సంబంధించిన ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా వ్యవసాయం అంతా ప్రకృతితో నడుస్తూ అధిక రసాయనాల వాడకం తగ్గిస్తే ఉన్న జనాభా ఎంతైనా సరే అందరికీ కూడా ఆహారం ఈజీగా దొరుకుతుందన్నమాట. ఇంకా చెప్పాలంటే కనుక ఆధునిక వ్యవసాయం వల్ల ఏర్పడే జల కాలుష్యం కానీ భూమి కాలుష్యం కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఈ టైంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక ఎక్కడ చూసినా సరే ప్రకృతి సేద్యం ఇంకా ఆర్గానిక్ మెటీరియల్స్. అది ఏంటంటే టీ కాఫీ దగ్గర నుంచి ఇంకా మనం తినే ఆహారం, బియ్యం పప్పు ఉప్పు ఏదైనా సరే అన్నీ కూడా ఆర్గానిక్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ ఆర్గానిక్ అంటే ఏంటి, ఎక్కువగా రసాయనాలు లేకుండా ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆవులు, గేదెలు ఇటువంటిని పాడి పశువుల దగ్గర నుంచి వచ్చే వ్యర్థాలతో ఏదైతే పంట పొలాలు పెంచుతారో అక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని ఈ ఆర్గానిక్ అని చెప్పి చెప్తుంటారన్నమాట. ఇంకా అలాగే అమ్మే వాళ్ళు కూడా ఎక్కువగా వాటినే అమ్ముతూ ఉన్నారు. ఇంకా కన్స్యూమర్స్ కూడా ప్రకృతి సేద్యంతో పండించినవి ముఖ్యంగా ఆర్గానికేనా అని చెప్పి మరీ కొనుక్కుంటున్నారన్నమాట. ఈ విధంగా చూస్తే మంచి మార్పు మొదలైనట్టే, ఎందుకంటే ఆర్గానిక్ అంటేనే ముఖ్యంగా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మరి ఇంకా అలాగ ప్రకృతితో ముడిపడిన ఆహార ధాన్యాలను పండించడం అంటే కొంచెం పొల్యూషన్ని తగ్గించినట్టే కదా. సో ఇటువంటి విషయాలు పర్యావరణానికి

9:30 దాటి 8 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాం హుషారుగా పర్యావరణ పరిరక్షణ గురించి. ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, మరి ఈ రెండింటిలో ఏ ఒక్కటి కనీసం 10 నిమిషాలు స్తంభించినా, కనీసం ఏదైనా చిన్న లోపం వచ్చినా చాలా వ్యవస్థలు దీనిపైన ఆధారపడినవన్నీ కూడా దెబ్బతింటాయన్నమాట. మరి ఈ ఎలక్ట్రిసిటీ అసలు ఎలా తయారవుతుంది? మన రవాణా అంతా కూడా

ఎలా జరుగుతుంది? పర్యావరణ హితంగానేనా అన్న ప్రశ్న వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, ఏంటంటే సంగతి, విద్యుదుత్పత్తి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంతా కూడా బొగ్గు ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా సాగుతూ ఉంటుందన్నమాట. మన దేశంలో కూడా ఒకవేళ వర్షాలు బాగా పడినప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఏమిటి ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ? నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, ఇంకా వీటితో పాటు లోవర్ భవానీ డ్యామ్, కృష్ణరాజసాగర డ్యామ్, వీటితో పాటు భాక్రా నంగల్ డ్యామ్, ఇంకా చెప్పాలంటే హీరాకుడ్ డ్యామ్, ఇలాగా ఏవైతే డ్యామ్స్ మనం ఇప్పుడు అన్నీ కూడా మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా వర్షాలు వస్తే గనక గేట్లు ఎత్తారు అని చెప్పి చూపిస్తూ ఉంటారు కదా. ఇంకా దానికి సంబంధించిన న్యూస్ అంతా కూడా మనకి వినబడుతూనే ఉంటుంది ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో. మరి నిజంగా డ్యామ్లో ఎందుకు ఇంత ఎత్తుగా కడుతూ ఉంటారు? చిన్నప్పుడు అనిపిస్తుండేది ఏంటంటే వాటర్ ఫాల్స్ చూడాలి, వాటర్ ఫాల్స్లో ఆడాలి అంటే అందరికీ ఇష్టమే కదా. సో ఎక్కడైతే వాటర్ ఫాల్స్ లేవో అక్కడ ఇలాగా ఈ డ్యామ్స్ కడతారా ఏంటి అని చెప్పేసి చిన్నప్పుడు అనిపిస్తూ ఉండేది అనమాట. కానీ వాటర్ ఫాల్ అంటే దాని ఇంటెన్సిటీ, దాని యొక్క డిశ్చార్జ్ చూసి కింద అయితే మనం జలకాల ఆటలు ఆడొచ్చు, కానీ డ్యామ్ కింద మాత్రం ఆడటం అంత డేంజర్, అదే అంత ఈజీ కాదు కదా, చాలా డేంజర్ కూడా. మరి ఏంటంటే వాటర్ స్టోరేజ్ కోసం చెప్పాలంటే వాటర్ అంతా కూడా స్టోర్ చేసి ఎప్పుడైతే డ్రై పీరియడ్ ఉంటుందో, కరువు అలాగా చెప్తూ ఉంటారు కదా, సో కరువు అని వద్దులే కానీ అంత పెద్ద పదం, ఎప్పుడైతే వర్షాలు పడవో అప్పుడు ఈ డ్యామ్లో స్టోర్ చేసిన వాటర్ని పంపిస్తూ ఉండడం కోసం. అండ్ అలాగే సిటీ ఇప్పుడు బాగా పెరుగుతూ ఉందన్నమాట. సో హైదరాబాద్ సిటీకి కానీ చెన్నై సిటీకి కానీ కృష్ణ వాటర్ అనేది ఎంతగానో సప్లై అవుతూ ఉంటుంది. సో ఇలాగా సప్లై చేయడం కోసం, వీటితో పాటు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం కోసం ఈ డ్యామ్స్ అనేవి ఎక్కువగా కడుతూ ఉంటారన్నమాట. సో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు అంటే గనక వర్షాలు బాగా పడ్డప్పుడు. సో అలా వర్షాలు బాగా పడ్డప్పుడు వర్షాకాలం అంతా కూడా డ్యామ్లు తెరిచే ఉంటే నిజంగా అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యే ప్రతి ఒక్క విద్యుత్ యూనిట్ కూడా అంతా కూడా పర్యావరణ హితంగానే మనకి అక్కడ తయారవుతుంది అన్నమాట. అండ్ అలాగే ఏంటంటే అలాంటి డ్యామ్స్ నుంచి వాటర్ ఫాల్ అలా పెరుగుతూ, అదే మొత్తం అంతా కూడా పడుతూ ఉంటే గనక మనం దాన్ని చూడటానికి చాలామంది క్యూ కడుతూ ఉంటారు కదా. ముఖ్యంగా మన ఆంధ్రాలో చెప్పాలంటే గనక శ్రీశైలం డ్యామ్ నుంచి గేట్లు ఎత్తారు అన్న విషయం తెలిస్తే చాలు, అక్కడికి చాలామంది పర్యాటకులు అలా వాలిపోతూ ఉంటారన్నమాట. ఇంకా అటువంటి ఘాట్ రోడ్లో కూడా ట్రాఫిక్ అనేది చాలా సమస్యగా కూడా అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇలాగ పర్యాటకులు అందరూ కూడా ఇలా డ్యామ్ గేట్స్ ఎత్తినప్పుడు చూడటానికి వస్తారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక వర్షాలు బాగా పడితే మనకి పర్యావరణ హితమైన కరెంట్ మన దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా ఈ కాలంలో చెప్పాలంటే గనక ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఇంకా చాలా పద్ధతులు, రెన్యూవబుల్ పద్ధతులు అనేవి చాలానే పాటిస్తున్నారు. సో పెద్ద పెద్ద పద్ధతుల కంటే మన చిన్నగా మన ఇంట్లో ఇటువంటి పాటించే పద్ధతుల గురించి మాట్లాడాలి అంటే గనక సోలార్ ప్యానల్స్. సో ఈ సోలార్ ప్యానల్స్ ప్రతి ఇంటిపైన కూడా ఏర్పాటు చేస్తుండడం మనం చూస్తున్నాం కదా. మరి దీని ద్వారా మన ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారికి కావాల్సిన విద్యుత్ మొత్తాన్ని కూడా ఆ సోలార్ ప్యానల్స్ తయారు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా తయారు చేయడం వల్ల ఏంటి అంటే గనక మనం కొనుక్కోవాల్సిన, అదే మన ఇంటికి వచ్చే ఎలక్ట్రిసిటీకి మనం బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీ కావాలో అది మన సోలార్ ప్యానల్సే తయారు చేస్తాయి, ఇంకా మనకి బిల్ కట్టాల్సిన అవసరము కూడా లేదు అన్నమాట. సో ఈ విధంగా మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్కి కావాల్సిన కరెంట్ సోలార్ ప్యానలే గనక ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఇంకా మన ఇల్లు అంతా కూడా గ్రీన్ హౌస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. పర్యావరణ హితమైన ఇల్లు అని చెప్పి బోర్డు కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా సోలార్ ప్యానల్స్ అక్కడక్కడ మాత్రమే కనిపించేవన్నమాట. ఇంకెక్కడైనా చూస్తే కనుక ఇదేంటి అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా అడుగుతూ ఉండేవారు. సో ఇప్పుడైతే కనుక చిన్నపిల్లలే చెప్తున్నారన్నమాట ఏంటంటే సోలార్ ప్యానల్స్ వాటి నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది అని చెప్పేసి. అలాగా ప్రతి ఇంటి పైన కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో ఏంటంటే డిష్ టీవీ అని చెప్పేసి ఇంకా రేడియో సెట్కి సంబంధించిన యాంటీనాలు పాతకాలంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి ఉండేవో ఈ విధంగా
ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ కూడా ప్రతి ఇంటి పైకప్పుల్ని ఆక్రమించేస్తున్నాయి అన్నమాట. సో దీనివల్ల రెండు అడ్వాంటేజెస్ ఏంటో చెప్పనా. ఒకటి ఏంటంటే పర్యావరణ హితమైన కరెంట్ మన దగ్గరికి వస్తుంది, ఇంకా దీంతోపాటు మన ఎలక్ట్రిసిటీ ఖర్చు కూడా తగ్గుతుందన్నమాట. ఇంకా రెండో విషయం ఏమిటంటే ఇంటి పైకప్పు పైన ఎక్కువగా ఎండ పడదు, ఆ ఎండనంతటినీ కూడా ఈ సోలార్ ప్యానెల్స్ ఆపేస్తూ ఉంటాయి కదా, కాబట్టి ఒక పక్కన షేడ్ అయితే మనకి దొరుకుతుంది. ఇంకా సెకండ్ ఏంటంటే గనక ఎలక్ట్రిసిటీ ఫుల్గా మనకి కొంచెం చెప్పాలంటే ఫ్రీ కాస్ట్తోనే ఉత్పత్తి అవుతుందన్నమాట. సో ఇలా పర్యావరణం చూస్తే గనక ఎన్నో విషయాలు మనకి చాలా మంచిగానే రిసోర్సెస్ అందించే విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం నిశితంగా పరిశీలించి వాటిని మనం అందిపుచ్చుకోగలిగితే గనక మనకి చెప్పాలంటే ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది, అండ్ అలాగే మనం ఎంతో ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండొచ్చు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం పర్యావరణానికి సంబంధించి. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

పర్యావరణానికి సంబంధించి ఎన్నో విషయాలు అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇంకా మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని పర్యావరణ హితంగా చేసుకునేందుకు సోలార్ ప్యానల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. వీటితో పాటు ఇంకా రెన్యూబుల్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైడల్ ఎనర్జీ. ఏంటి ఈ టైడల్ ఎనర్జీ అని అనుకుంటున్నారా? అలలు, అలల నుంచి ఎనర్జీ ఎలాగా? సో నీటి నుంచి ఎంతైనా సరే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే దానికి అంత శక్తి ఉంది. దానికి అంత శక్తి ఇన్ ద సెన్స్ అది ఏదైతే ఒక అల ఉంటుందో ఆ అల ఒక ఫ్యాన్ని తిప్పగలదనమాట. ఆ ఫ్యాన్ ఏదైతే తిరుగుతుందో ఆ ఫ్యాన్ దగ్గర నుంచి, ఒక టర్బైన్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇలాగ రకరకాల మెకానిజమ్స్ అనేవి నీటి ద్వారా మనం చూసుకోవచ్చు, ఇంకా చేసుకోవచ్చు. ఒక చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ అనేది పర్యావరణ హితమైతే అయిపోయింది మన జోరుగా హుషారుగాలో. ఇంకొక విషయం ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్. సో రవాణా ఈ కాలంలో చాలా పెద్ద సమస్య, ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది కూడా పెడుతుందన్నమాట. కానీ ఎంతకాలమని ఫాసిల్స్ ఫ్యూయల్స్ పైనే మనం ఆధారపడతాం. చిన్న చిన్న పనులకైతే ఆఫీస్కి ఇంకా స్కూల్కి దగ్గరే అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దగ్గరే అంటే ఇన్ ద సెన్స్ 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్, కొంచెం చెప్పాలి అంటే 2 కిలోమీటర్స్ వరకు కూడా కొంచెం దగ్గరే అనమాట. కానీ 2 కిలోమీటర్స్ వరకు దగ్గర అని చెప్పేసి 2 కిలోమీటర్లు నడవాలి అంటే పొద్దున్నే హడావిడి గజీ బిజీ టైంలో అంతగా కుదరదు కదా. సో 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ అని చెప్పి వేసుకోండి. సో ఈ 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ దగ్గరగా ఉన్న ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ మనం కొంచెం నడక లేకపోతే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనం ఫిట్గానే ఉంటాం. చెప్పాలంటే స్పెషల్గా ఇప్పుడైతే ఈ టైం మార్నింగ్ 6 నుండి 7 వరకు, లేకపోతే ఈవినింగ్ 7 నుండి 9 వరకు ఇలా జిమ్కి వెళ్తాం లేకపోతే వాకింగ్కి వెళ్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఇట్లా స్పెషల్గా జిమ్కి, వాకింగ్కి, జాగింగ్కి వెళ్లాల్సిన అవసరం, కేటాయించాల్సిన సమయం ఎటువంటిది అవసరం లేదన్నమాట. కాబట్టి ఎక్కడైతే దగ్గరగా ఉంటూ ఉంటారో వాళ్ళ ఆఫీసెస్కి కానీ స్కూల్స్కి కానీ నడక సైక్లింగ్ చేస్తూ ఉంటే గనక మనం ఫిట్గానే ఉంటాము, ఇంకా పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారం అవుతామన్నమాట. ఇంకా ఇప్పుడు మాట్లాడుకున్న విషయం ఏమిటి అంటే గనక రోడ్డు మీద సంబంధించిన విషయం. మన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్డే కదా. సో ఈ రోడ్డే కాకుండా రైల్వేస్ కానీ ఇంకా వాటర్ వేస్ కానీ ఇలాగ రకరకాల ట్రాన్సిట్ సిస్టమ్స్లో మన పర్యావరణ హితమైన మార్పు కోసం ఎంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైల్వే నెట్వర్క్లో దేశంలోనే, మన ప్రపంచంలోనే చెప్పాలన్నమాట, అత్యంత ఎక్కువగా ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. సో 99.6% రైల్వే లైన్స్ భారతదేశంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్ట్రిఫైడ్ అయ్యాయి. అంటే డీజిల్ లోకోమోటివ్ అసలు వాడాల్సిన అవసరమే లేదన్నమాట. ఇంకా చెప్పాలి అంటే హైడ్రోజన్తో నడిచే రైల్వే ఇంజిన్స్ని కూడా రూపొందించడం జరిగింది. సో ఈ విధంగా హైడ్రోజన్ అంటే పూర్తిగా పర్యావరణ హితమే అన్నమాట, ఎటువంటి ఎగ్జాస్ట్ గ్యాసు ఉండదు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది అన్నా అది కొంచెం బొగ్గు ఆధారితంగా వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి విషయం కూడా ఇక్కడ ఉండదన్నమాట, ఎందుకంటే హైడ్రోజన్ అనేది మనకి వాటర్ ఉంటే చాలు, హైడ్రోజన్ అనేది దాని అంటే అదే ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకా రైలు బండిని కూడా నడిపేస్తుంది. మంచి మార్పు మొదలైందనే చెప్పొచ్చు కదా. ఒక సాంగ్ తర్వాత, అదే ఒక షార్ట్ బ్రేక్ తర్వాత సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ RJ ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 9:56 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం.

మరి మనం మాట్లాడుకుంటున్నాం జోరుగా హుషారుగాలో పర్యావరణ పరిరక్షణ గురించి. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ విధంగా ఇలా చేయాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇటువంటి స్టెప్స్ మెజర్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఇలా కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఈ సంవత్సరం ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రాక్లో పడిపోయాం. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఎన్నో విషయాలు ఈరోజు చాలానే డిస్కస్ చేశామన్నమాట. అగ్రికల్చర్ దగ్గర నుంచి ఇంకా తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ దగ్గర నుంచి మనం ఇంకా ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోయే రవాణా మార్గాలు, ట్రాన్సిట్ సిస్టమ్స్ గురించి, ఇలా వీటన్నింటిలో కూడా ఎంతో పర్యావరణ హితమైన కార్యక్రమాలు మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మరి

మరి పర్యావరణ దినోత్సవం అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి అంటే గనక మొక్కలు నాటడం. ఎస్, అందరికీ తెలిసే విషయమే కదా. కానీ నాటిన ఆ మొక్కను ఎంతమంది కాపాడుతున్నాం అని ఒక్క ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ఈసారి అలా ఏదైనా సరే ఒక మొక్క మీకు ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు, లేకపోతే మీరే ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటినప్పుడు ఏం చేస్తారు అంటే గనక, దానికి సంబంధించిన సంరక్షణ చేయాలి అంటే అది మన ఇంటి దగ్గరలో నాటుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి దాని రోజు చూసుకోవాలి అని చెప్పి అనుకున్న ఏదో 1 వీక్ లేకపోతే 1 మంత్ చూసుకున్న తర్వాత వదిలేస్తూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా దాని చుట్టూరా ఒక కంచె వేయాలి. ఇది సెకండ్ స్టెప్. సో ఇంకా మూడవ స్టెప్ ఏంటి అంటే కనుక, ఏదో కార్యక్రమాల్లో పెడుతున్నారు కదా, ఆ కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేసి ఒక మొక్క తెచ్చుకుని పెట్టేద్దాంలే. సరే, ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఒక మొక్క మన ఇంటి దగ్గరలో ఫస్ట్ స్టెప్ అనుగుణంగా, మన నాటిన ఆ మొక్క చుట్టూ ఒక కంచె సెకండ్ స్టెప్ అనుగుణంగా. మరి ఇంకా ఇలా చేస్తూ ఉంటే గనక మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. సో ఏంటంటే గనక, అలా కాకుండా మనకి ఇష్టమైన మొక్క మనమే తెచ్చుకుని మన ఇంటి పెరట్లోనో లేకపోతే మన ఇంటి బయట నాటుకుంటే గనక మనకి ఇష్టమైన మొక్క కాబట్టి దాన్ని ఎంతో చక్కగా ఇష్టంగా ఇంకా చెప్పాలంటే కేర్ఫుల్గా చూసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎక్కడైనా పుస్తకాల్లోనో లేకపోతే అమ్మ చెప్పే పండ్ల చెట్లు, వెలగ పండు అనేది విన్నారా? వినాయక చవితి తప్ప ఆ రోజు తప్ప ఇంకా ఎప్పుడు కూడా ఆ పండు చూసిందే లేదంటారా? సో ఇటువంటి వెలగ పండు కానీ, ఇంకా చెప్పాలంటే బేల్ ఫ్రూట్ అని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఇటువంటి బేల్ ఫ్రూట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మారేడు కాయ. మారేడు చెట్టుకి కాయ కూడా వస్తుందని తెలియదు, మారేడు చెట్టు అయితే ఉంటుంది అని చెప్పి తెలుసు కానీ మారేడు కాయ ఉంటుంది అని కూడా తెలియదు అనమాట. సో మారేడు కాయ ఇంకే సంబంధించిన చెట్టు అంటే మారేడు చెట్టు. ఇట్లా రకరకాల చెట్లు అయితే చాలానే ఉన్నాయి కదా. అటువంటి రకరకాల స్పెషల్ చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని మన ఇంటి పెరట్లోనే నాటి వాటిని సంరక్షించుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ అలాగే మనకి నచ్చిన మొక్కని మనం పెంచుకున్నట్లు అవుతుంది. ఇంకా ఎవరితోనైనా చెప్పుకోవచ్చు, మీ ఇంట్లో ఆ చెట్టు ఉందా, నువ్వు ఎప్పుడైనా ఫ్రూట్ తిన్నావా, మా ఇంట్లో అయితే దానికి సంబంధించిన చెట్టే ఉంది, దానికి సంబంధించిన ఫ్రూట్స్ నా దగ్గర కొన్ని వందల్లో ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా పర్యావరణ దినోత్సవాన్ని మనం మనకి నచ్చిన మొక్క నాటి దాని సంరక్షణలో భాగంగా మనం ముందుకు వెళ్దాం. ఏమంటారు?

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీనరీ ప్రాధాన్యతపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి ఈ రోజు దర్శించుకున్నారు. అలాగే ఏక్ పేడ్ మాఖే నామ్ కార్యక్రమంలో భాగంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సమీపంలో మొక్కలు నాటారు. మైనారిటీల విద్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కార్యాచరణ బద్దంగా కృషి చేస్తోందని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్లో రాష్ట స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులను అమరావతి సచివాలయంలో నిన్న మంత్రి

సన్మానించారు. బాలల అభివృద్దిలో ఆలస్యాలను ముందుగానే గుర్తించి సకాలంలో జోక్యం చేసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో నవచేతన అనే మొబైల్ ఆధారిత అభివృద్ది స్క్రీనింగ్ సాధనాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నిన్న ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ సెక్రటరీ పి రంజిత్ బాషా తెలిపారు. ఆయన నిన్న ఆర్జేడీలు, డీవీఈఓలు, ఆర్ఏవోలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో అటవీశాఖ కాలుష్య నివారణ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు పాఠశాల విద్యాశాఖ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న వెల్లడించారు. టెట్ 2026 షెడ్యూల్ను నిన్న ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో విడుదల చేశారు. జులై 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వింటారు.

0: City FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 10:05 దాటి 37 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా హరివిల్లు ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాం కదా. మరి హరివిల్లు ప్రోగ్రాంలో క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ వాటన్నిటితో హడావిడి హడావిడిగా ఉంటుంది. మరి ఇంకా క్వశ్చన్ అడగడానికి నేనైతే రెడీ. మరి ఆ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించడానికి మీరైతే రెడీనా? 0866-24-888-14కి వాట్సాప్ మెసేజ్ పంపించేయచ్చు. మరి ఇంతకీ ప్రశ్న ఏమిటి అంటే, సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపైన ఉంది? సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపైన ఉంది? తెలిస్తే గనక 8662-4888-14 86628-4881 మీ మెసేజ్ పంపించేయగలరు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
5: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
6: అట్టా చెప్పు మరి.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
7: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
5: మమ్మీ నేను
7: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. అడిగిన ప్రశ్న హరివేలిలో మొట్టమొదటిది ఏంటంటే, సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది పైన ఉంది? మరి చూద్దాం ఎవరు మెసేజెస్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. పాలెంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు. పర్యావరణంపై పలు విషయాలను కలుపుకుంటూ కొత్త అంశాలతో విజ్ఞానం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు, బట్ ఎవరో పేరు అయితే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా పెడన నుండి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొల్లాపూర్ నుండి చంద్రశేఖర్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఖమ్మం నుండి మెసేజ్ చేస్తున్నారు, రబ్బవరం గ్రామం నుండి మీరా గారు. ఇంకా అమీదా బేగం, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, రాణి గారు, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు భాస్కర్ గారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. మీ ప్రశ్నకు సమాధానం అంటూ ఎర్రమేలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి రాధాకృష్ణ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శుభోదయం ఆదిత్య గారు ఎలా ఉన్నారు అంటూ, ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు శివప్రియ గారు తిరుపతి నుండి, ఎస్ ఎం ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా ఆత్మకూర్ నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వడియంపేట అనంతపూర్ నుంచి నాగార్జున లక్ష్మి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు

తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు కుటుంబ సభ్యులు. ఉప్పలూరు కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, నర్మదా నది. సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో నర్మదా నది పైన ఉంది. సో ఎన్వైరన్మెంట్ని పర్యావరణం పర్యావరణం అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం కదా, మరి ఈ పర్యావరణం అనే శబ్దంలో ఇంకా సరౌండింగ్స్ అనే ఇంగ్లీష్ మీనింగ్ వచ్చే తెలుగు పదం ఏంటో చెప్తారా? పర్యావరణం అనే పదంలో సరౌండింగ్స్ మీనింగ్ వచ్చేట్టుగా ఒక తెలుగు పదం అయితే దాగి ఉంది. మరి ఆ తెలుగు పదం సరౌండింగ్స్ అంటే ఏంటో పర్యావరణం పదంలో చెప్తారా? 8662484314కి మెసేజ్ చేసేయచ్చు. మరి పర్యావరణం అనేది రెండు పదాల కలయిక, మరి అందులో ఏ పదం సరౌండింగ్స్ మీనింగ్కి అర్థం వస్తుంది?

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. సమయం 10:24 దాటి 2 సెకండ్లు కాబోస్తుంది. మరి ఇంకా హరివిలులో అడిగిన ప్రశ్న ఏమిటంటే గనక పర్యావరణం అనే పదంలో సరౌండింగ్స్ మీనింగ్ వచ్చేట్టుగా పదం ఏది? మరి చూద్దామా ఎవరు పంపించారో.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సూర్యబాబు గారు మెసేజ్ చేశారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ ఇంకా మల్లేశ్వరరావు గారు, సాంభవి గారు, కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు. బందార్ నుండి అరుణ గారు, కృష్ణ, అమలు, బాజీ, బుజ్జి మెసేజ్ చేశారు. ఇప్పుడే ట్యూన్ చేశామంటూ పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుండి. ఎస్, నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఫణీ సత్యశ్రీ తెనాల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎమ్మిగిన నుండి శేఖర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అగస్త్య గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సత్యగీత భావన వాసు గారు గుంటూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ శ్రావణి మెసేజ్ చేశారు. ఆవరణం, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాధాకృష్ణ గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. ఎస్, ఇంగ్లీష్లో మీనింగ్ కాదు, పర్యావరణం అనే పదంలో సరౌండింగ్స్కి మీనింగ్ వచ్చేట్టుగా తెలుగు పదం అని చెప్పి అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ

చేశారు. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు పోరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనిక. సాయి శిరీష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్, ఆవరణం ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. పర్యావరణంలో పరి ప్లస్ ఆవరణం అనే రెండు శబ్దాలు ఉంటాయన్నమాట. ఆవరణం అంటే సరౌండింగ్స్, సో పరి అంటే కప్పి ఉంచడం అనమాట. ఇంకా మూడో ప్రశ్నకి వెళ్ళిపోదామా. మరి భూమి వేడెక్కుతోంది, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, మరి అసలు ఈ భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏమిటో తెలుసా? భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662 4111కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఉంటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
2: తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనము నామ్ హరివిల్లో సమయం చూస్తే కనుక 10:36 దాటి 7 సెకండ్లు కావస్తుంది. అడిగిన ప్రశ్న ఏమిటంటే, భూమి వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏది? మన శ్రోతలందరూ మెసేజెస్ పంపించారు, మరి ఆ వాయువును తగ్గించేద్దామా? సరే చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఈ క్వశ్చన్కి.

మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ ఇంకా మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం, కృష్ణా జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రో కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సిటీ సూరిబాబు గారు మెసేజ్ చేశారు. ఆల్రెడీ క్వశ్చన్ అయిపోయింది. ప్రగతి అయితే కాదు కదా, పరిసరాలే కదా. సత్యగీత భావన వాసు గుంటూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు ఖైరున్నీసా ఫాతిమా పెదమరమి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మీ ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాలెం దగ్గర రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కడప నుండి. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వెంకట్ గారు అల్లపర్రు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఆళ్లపర్రు అల్లపర్రు అళ్లపర్రు ఆళ్లపర్రు. ఓకే, సారీ అండి, ఇంగ్లీష్లో ఉంది కదా, సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అమలాపురం నుండి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఎస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ ఇంకా అక్రపాక నుండి రమా గారు. కరెక్ట్ ఆన్సర్. అపరంజీ గారు తిరుపతి నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చెల్లపందిర్ రామర్ ఇంకా మోనిష మధురై నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఉత్తేజ్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శ్రావణి మెసేజ్ చేశారు. నో సాంగ్స్ అయితే ప్లే చేయము. దిస్ ఈస్ హరివిల్లు. మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించడం ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ అనమాట. సాయి కుమారి గారు రామానగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి దేవసేన గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి భూమి చాలా వేడెక్కడానికి కారణమైన ప్రధాన వాయువు ఏమిటి అంటే కార్బన్ డయాక్సైడ్. సో ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ప్రతి ఒక్క యాక్టివిటీ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యూమన్ రెస్పిరేషన్, మనం వదిలే గాలి నుంచి వస్తుంది కార్బన్ డయాక్సైడ్. ఇంకా పరిశ్రమలు, తర్వాత వెహికల్స్, వీటి దగ్గర నుంచి వచ్చే ఎగ్జాస్ట్, వీటిలో కూడా కార్బన్ డయాక్సైడ్ చాలానే ఉంటుంది. మరి ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది భూమి చుట్టూరా చాలా ఎక్కువైపోవడం కారణంగా భూమి ఏదైతే వేడిని విడుదల చేయాలో అది విడుదల చేయకుండా మళ్ళీ అది మన భూమిపైకే వస్తుందన్నమాట. ఏంటిది అని అంటారా? సో మన భూమి నుంచి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మన నుంచి కానీ ఇంకా పరిశ్రమల నుంచి కానీ విడుదలవుతూ ఉంటుందో అది భూమి చుట్టూరా ఒక లేయర్ లాగా కప్పేస్తూ ఉంటుందన్నమాట. అంటే చెప్పాలంటే క్లౌడ్స్ లాగా కప్పేస్తూ ఉంటుంది. అలాగా కప్పేయడం వల్ల ఎండ వేడి వల్ల ఏదైతే భూమి వేడెక్కుతుందో, ఎండ వెళ్ళిపోయిన తర్వాత అంటే రాత్రిపూట చల్లబడాలి కదా, సో అలా రాత్రిపూట చల్లబడాలి అంటే భూమి నుంచి భూమి ఏదైతే వేడెక్కిందో మార్నింగ్ పూట ఆ వేడి అంతా కూడా అది ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో అలా ఎగ్జిట్ అవ్వాలి అంటే భూమి చల్లబడాలి. సో భూమి నుంచి వేడి అలా పైకి వెళ్తూ వెళ్తూ పైన అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ క్లౌడ్ వల్ల మళ్ళీ ఆ వేడి అంతా కూడా తిరిగి వచ్చేస్తుంది. అందుకనే రాత్రి ఎప్పుడైనా చూసారా మార్నింగ్ పూట వేడి ఉన్నా అది ఒక రకం, మరి రాత్రి పూట కూడా చాలా మందికి వేడి అనేది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ గ్లోబల్ వార్మింగ్, కార్బన్ డైఆక్సైడ్ వల్ల. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలంటే ఏం చేయాలి? అందుకే ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్క నాటితే గనక మొత్తం ఎంతమంది ఉన్నారో అన్ని మొక్కలు నాటినట్టే కదా. ఆల్రెడీ అసలు మొక్కలు లేకుండా ప్రాంతాలు అయితే ఉండవు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒకరోజు ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడం వల్ల మన భూమి ఎంతో పచ్చదనంగా ప్రతి ఒక్క చెట్టుతో మురిసిపోతూ ఉంటుంది. ఇంకా ప్రొడ్యూస్ అయిన ఈ కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకుని మనకి మంచి ఆక్సిజన్ అందిస్తాయి చెట్లు. మరి ఇంకా హరివిల్లులో ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏమిటంటే, ఏ పక్షి తన గూడిలో అరలు, గదులు, అంతస్తులు నిర్మిస్తుంది? ఏ పక్షి తన నిర్మించుకునే గూడులో అరలు, గదులు, అంతస్తులు నిర్మించుకుంటుంది? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 10:52 దాటి 28 సెకండ్లు కావస్తోంది సమయం. హరివిలులో అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏ పక్షి తన గూడులో అరలు, గదులు, అంతస్తులు నిర్మిస్తుంది? మరి ఏ పక్షి నిజంగా ఆ గూడుని చూసారా, ఎంత అందంగా ఉంటుందో కదా. ముఖ్యంగా మనిషి తనకి సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్ అని చెప్పి రకరకాలుగా ఫ్లాట్స్ని అంతా కూడా డిజైన్ చేసుకుంటారు కదా, మరి పక్షి కూడా తనకి సంబంధించి అట్లాగ ఇంటీరియర్ని స్పెషల్గా డిజైన్ చేసుకుంటుందంట. మరి ఇంతకీ ఏమిటి ఆ పక్షి చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఈ క్వశ్చన్కి? నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ. ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గొల్లా శివయ్య గారు, లక్ష్మీ గారు మెసేజ్ చేశారు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గారు మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా సాయిశేష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హయతి గారు, హస్మిత పటమట విజయవాడ నుండి మెసేజ్ చేశారు వీవర్ బోర్డ్ అంటూ. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇనాయతుల్లా గారు మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. ముమల కోటేశ్వర గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అపరంజి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా పిఆర్ శేఖర్ గారు చీరాల నుండి మెసేజ్ చేశారు. క్వాకర్ ప్యారెట్, ఓకే. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. వడ్రంగిపేట గూడు అలాగే ఉంటుందా? అది చెక్కల్ని ఇంకా తర్వాత పెద్ద పెద్ద వుడ్ని తొలగించేస్తుంది అని చెప్పి తెలుసు, మరి దానికి సంబంధించిన గూడు అయితే తెలియదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఓకే, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. అక్కరబాక నుండి రమా గారు మెసేజ్ చేశారు గిజిగాడు అంటూ. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి మెసేజ్ చేస్తున్నారు శోభ గారు. ఎస్, నెక్స్ట్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ చేశారు. గీతకళ పక్షి, మరి రకరకాల పక్షులు అయితే నాకు కనబడ్డాయి. ఎస్, నిజంగానే ఏంటంటే చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి. మరి నిజంగా ఒక గూడు నిర్మాణం అనేది మనం చూస్తే కనుక ఎంతో సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా. మరి నాకు తెలిసి పిచ్చుక గూడు కూడా కొన్ని రూమ్స్తో అరలతో ఉంటుందన్నమాట. సో గిజిగాడు అని చెప్పేసి మన శ్రోతలందరూ కూడా చాలా మెసేజెస్ అయితే చూశారు. మరి ఈరోజు హరివిలులో పర్యావరణానికి సంబంధించి ఎన్నో విషయాలు, ఇంకా అలాగే మన ప్రశ్నలు కూడా పర్యావరణం చుట్టూరానే చాలా అయితే అడగడం, ఇంకా తెలియని విషయాలను కూడా ఎన్నో తెలుసుకోవడం అయితే జరిగింది కదా. సో ఇంకా ఈ హరివిల్లో క్వశ్చన్స్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: 10:59 దాటి 55 సెకండ్లు కావస్తోంది సమయం. ఏ మాయ చేసావే మూవీ నుంచి అనంత్ శ్రీరామ్ లిరిక్స్లో దేవన్ ఏకాంబరం ఇంకా చిన్మయి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇవి ఈనాటి విశేషాలు సంగతులు. మరిన్ని కబుర్లతో ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నేను మీతో మళ్ళీ కలుద్దాం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సీఫుడ్ ఎగుమతులపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్షాప్ లో పాల్గొనేందుకు ఆయన నగరానికి రానున్నారు. ఈ కీలక కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లండన్లోని ప్రసిద్ధ లండన్ ఐ తరహాలో కృష్ణానది తీరంలో అమరావతి ఐ నిర్మాణానికి రాష్ట కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రాష్ట రాజధానిలో ఒక జెయింట్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రాజెక్టు

ప్రాజెక్టును సీఆర్డీఏ ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న పాత్రికేయులకు ఆయన వెల్లడించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వాద మండపంలో అమ్మవారి తీర్థప్రసాదాలను టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి అందజేశారు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే ఉద్దేశంతో నవచేతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు, మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన నూతన సిలబస్ ను ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ సెక్రటరీ పి రంజిత్ బాషా తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 252.58 పాయింట్లు పెరిగి 74,612.59 వద్దకు చేరగా, నిఫ్టీ 66.50 పాయింట్లు లాభపడి 23,483.05 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా బలపడి 85.72 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

ఎగిరేలా ఒంటిలో నిరగటమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా ముకుటుముకులాడేలా దూకేలో సరాసరి నాటు నాటు నాటు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఎందుకు సడన్ గా రవితేజ సాంగ్ మీ అందరికి వినిపించాను అంటే, మాస్ మహారాజా రవితేజ హీరోగా, భవానీ శంకర్ హీరోయిన్ గా, దర్శకుడు శివ నిర్వాణ చిత్రీకరిస్తున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఇరుముడి అనమాట. అసలు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి కదా మనందరికీ, ఎలా ఉండబోతోంది ఈ మూవీ అని చెప్పి. మరి రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారనమాట. తన కూతురుతో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ సన్నివేశాలైతే ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తున్నాయి అనమాట. మరి అసలు ఎలా ఉండబోతోంది, ఏంటి స్టోరీ, ఇవన్నీ తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు, అంటే ఆల్మోస్ట్ మనందరం కూడా ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇరుముడి మూవీ వచ్చేంత వరకు మనం ఆగస్ట్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఈ మూవీ కూడా తనకి మంచి హిట్, అంటే ఒక సక్సెస్ అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి రవితేజ అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన లిస్ట్లో యాడ్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం దరువు మూవీ నుంచి, దాని తర్వాత రవితేజ యాక్ట్ చేసిన ఇంకొక మూవీ అనమాట దేవుడు చేసిన మనుషులు, ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 1.3 వివిధ భారతీయ ఫిల్మ్స్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

అమ్మాయిలు అబ్బాయిలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 విద్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ నేను చెప్పబోయే అప్డేట్ ఏంటి అంటే, అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్గా, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన చిత్రం ఏంటి అంటే లెనిన్ అనమాట. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు రాబోతోంది, అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, ఈ స్టోరీ ఏంటి అసలు, అంటే కంటెంట్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఈ మంత్ అనమాట, జూన్ అయితే వచ్చేసింది కాబట్టి 26th వరకు వెయిట్ చేస్తే థియేటర్లో హ్యాపీగా మనందరం లెనిన్ మూవీ అయితే చూసేయచ్చు అనమాట. మరి అఖిల్కి మంచి హిట్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే నేను మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి, దాని తర్వాత అఖిల్ మూవీ నుంచి, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం భారత్ భాగ్య విధాత అన్నమాట. మరి ఈ చిత్రానికి మనోజ్ తపాడియా అయితే దర్శకత్వం వహించారు. మరి ఎప్పుడు రాబోతోంది, థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది అంటే జూన్ 12 ఈ చిత్రం ప్రేక్షకులందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కంగనా రనౌత్ యాక్ట్ చేసిన మూవీ అనమాట ఏక్ నిరంజన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇవాళ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ కూడా మీ అందరికి చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ మీకు తెలుసాలో నిజంగానే ఒక సర్ప్రైజ్ స్పెషల్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఏం చెప్పబోతాను అని తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు మీకు తెలుసా కోసం వెయిట్ చేస్తూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం వింటూనే ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సీఫుడ్ ఎగుమతులపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్షాప్ లో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది పర్యావరణమన్నారు. పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై సమగ్ర బ్లూ ప్రింట్ వెంటనే సిద్దం చేయాలని, దానిపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇద్దామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అభివృద్ది పనులను వెంటనే ఆరంభించి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు ఇంజనీర్లతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ రోజు టెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. డీఎస్సీ రాసే అభ్యర్థులతో పాటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రాసుకునే అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు భీమవరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ SU-57 యుద్ద విమానాలను భారత్తో కలిసి సంయుక్తంగా అభివృద్ది, ఉత్పత్తి చేయడానికి, అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని ఆ దేశ అధ్యకుడు పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్ లో అంతర్జాతీయ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన సందర్భంగా అధ్యకుడు ఈ ప్రతిపాదన చేశారు. విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బూత్ స్థాయి అధికారులను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఆయన ఈ రోజు నిర్వహించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
4: पिछले 6 वर्षों में पीएम स्वनिधि योजना के तहत 75 लाख से ज्यादा स्ट्रीट वेंडर्स को 17,800 करोड़ रुपए से अधिक के लोन दिए गए हैं. साथ ही ब्याज सब्सिडी और डिजिटल लेन देन पर कैशबैक के रूप में लगभग 800 करोड़ रुपए की सहायता भी प्रदान की गई है. आज देश भर के स्ट्रीट वेंडर्स, जिनमें करीब 46% महिलाएं हैं, अपने व्यापार को नई ऊंचाइयों तक ले जा रहे हैं. पीएम स्वनिधि के 6 साल, उत्साह, सम्मान, स्वाभिमान.
5: వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:10 దాటి 32 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇందాక మీరు విన్న ఎవర్ గ్రీన్ సాంగ్ ఏ మూవీ లేదు అంటే కనుక ఘర్షణ మూవీ నుంచి ప్లే చేశాను అనమాట. అండ్ ఇవాళ మీకు తెలుసాలో స్పెషల్ అని చెప్పాను కదా. జనరల్ గా మనం మీకు తెలుసాలో నేను వచ్చినప్పుడు డే స్పెషాలిటీ గురించి చెప్తూ ఉంటా, ఆ రోజు ఎందుకు చేసుకోవాలి ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈ రోజు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి ఇంకొన్ని విషయాలు ఇవాళ మీకు తెలుసాలో అంటే మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఆల్రెడీ చెప్పాను, ఇంకొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. మరి అవన్నీ మీకు తెలుసో లేదో తెలియాలి అంటే ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ అయితే మీరందరూ వినేయాల్సిందే. సో అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బొంబాయి ప్రియుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ మీకు తెలుసాలో ఆకాశవాణి గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

నా ఆటోగ్రాఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా మరి ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పాను కదా. 1930 సంవత్సరంలో స్థాపించబడిన ఇండియన్ స్టేట్ బ్రాండ్ కాస్టింగ్ సర్వీస్ 1936 సంవత్సరంలో అధికారికంగా అంటే అఫీషియల్ గా ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిగా మారిందన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 80వ దశకంలో టెలివిజన్ వచ్చే వరకు రేడియోనే ప్రధాన జాతీయ సమాచార మాధ్యమంగా ఉండేదన్నమాట. అంటే ఏది మాట్లాడాలన్నా ఏదైనా వినాలన్నా కూడా, సో అప్పుడు ఇంకా టెలివిజన్స్ ఇవేమీ లేవు కాబట్టి రేడియో అంటేనే చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. అలాగే ఆల్ ఇండియా రేడియో ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార సంస్థలలో ఒకటన్నమాట. దీనికి 23 భాషలు, 179 మాండలికాలలో, 470 స్టేషన్లు ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ 99% జనాభాకి ప్రసారాలన్నిటి కూడా అందిస్తుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా రేడియో అయితే వినగలరన్నమాట. అలాగే ఆకాశవాణి 1947 ఆగస్టులో తన మొదటి మహిళా ఉద్యోగిని నియమించుకుందన్నమాట. సయీదా బానోసు అనే మహిళా న్యూస్ రీడర్ ఉర్దూలో వార్తలు చదివేవారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఆకాశవాణి గురించి చాలా విషయాలైతే, మరికొన్ని క్షణాల్లో మీ అందరి కోసం తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అవి వినండి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుందాం ఆకాశవాణి గురించి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ రా కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయలు విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే.

0: आप सभी अपने अपने देशों में योगा 365 के एम्बेसडर्स बन सकते हैं। आपका अनुभव और योग के प्रति आपका विश्वास पूरे विश्व को इस संदेश से जोड़ सकता है।
1: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
1: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటు అందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్దతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్టపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యకుడు కే అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యకుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్టపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్టపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఆకాశవాణి గురించి. ఇంకా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గనక 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అనమాట, ఏఆర్ నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు మాత్రమే ఉండేవన్నమాట. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, లక్నో, ఇంకా తిరుచిరాపల్లి అనమాట. సో ఇక్కడ మాత్రమే 6 స్టేషన్లు మాత్రమే ఉండేవన్నమాట. భారతదేశపు ప్రభుత్వ ప్రసార భారతి యొక్క రేడియో విభాగమైన ఆల్ ఇండియా రేడియో నినాదం బహుజన హితాయ, బహుజన సుఖాయ అనమాట. మరి తన నినాదానికి తగ్గట్టే ఆల్ ఇండియా రేడియో స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రోతలకి వినోదాన్ని అందించడానికి, విజ్ఞానవంతుల్ని చేయడానికి నిరంతరం సేవలైతే అందిస్తూనే ఉందన్నమాట. అలాగే లెహ్ వంటి పర్వత ప్రాంతాల్లోని ప్రజలకి ఆల్ ఇండియా రేడియో ఒక మంచి మిత్రుడనే చెప్పాలి. ఎందుకు ఏంటి అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రాంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ అండ్ ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఈశ్వర్ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఆకాశవాణి గురించి. మరి ఇంకా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాకే చెప్పా కదా లెహ్ వంటి పర్వత ప్రాంతాల్లోని ప్రజలకి కూడా ఆల్ ఇండియా రేడియో ఒక మంచి మిత్రుడనే చెప్పాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ ఇలాంటివన్నీ కూడా కనెక్టివిటీ చాలా తక్కువగా ఉన్న ప్రాంతంలో విద్య అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినోద కార్యక్రమాలు ఇప్పటికీ కూడా అందిస్తూ లెహ్ ప్రాంత ప్రజలకి బయట ప్రపంచానికి దగ్గరగా ఉంచడంలో ఏఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. అలాగే ప్రజలచే రాష్ట్ర కవిగా కీర్తించబడిన మైథిలి శరణ్ గుప్తా తన మాటల్లో ఇలా అన్నారన్నమాట. ఇంతకీ ఏమన్నారు అంటే గనక, మానస్ భవన్ మే ఆరిజన్ జిస్కి ఉతారే ఆర్తి, భగవాన్ భర్తవర్షమే గుంజే హమారీ భారతి. అంటే మనసు అనే దేవాలయంలో ప్రజలు ప్రభువుని ఆరాధిస్తారు, భారతదేశంలో మన భాష ప్రతిధ్వనిస్తుంది అని అర్థం అన్నమాట. ఆయన తన భారత్ భారతి

అనే ఇతిహాస కావ్యం నుంచి ఈ పంక్తులను తీసుకున్నారనమాట. బహుశా ఆ పంక్తుల నుంచే స్ఫూర్తి పొందిన పండిట్ నరేంద్ర శర్మ ఆ ఛానల్కి వివిధ భారతి అనే పేరు పెట్టాలి అని చెప్పి సూచించారనమాట. దశాబ్దాలుగా భారతదేశ జాతీయ ప్రసార సంస్థ అయిన ఆల్ ఇండియా రేడియో భారతదేశపు స్వరంగా నిలుస్తుందన్నమాట. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి చిరస్మరణీయమైన ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం నుంచి ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం మన్ కీ బాత్ వరకు ఎన్నో కార్యక్రమాలు ఏఆర్ ప్రధాన వనరుగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీ అందరికీ అందించడంలో ఇంకా అంటే ఇప్పటి వరకు ఒకలాగా ఇంతమందిని అలరిస్తూ, మరి ఇప్పటి నుంచి ఇంకా ఫ్యూచర్లో కూడా మరెన్నో వినోద కార్యక్రమాలని మీ అందరికీ కూడా అందిస్తూ మీ సంతోషంలో బాధలో మీకు తోడుగా ఉంటూ మీ మనసుకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది మీ అందరి ఆకాశవాణి అనమాట. మరి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి గురించి అంటే ఈ విషయాలన్నీ కూడా మీ అందరితో పంచుకున్నందుకు నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ మీకు తెలుసా కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడైతే మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

City FM 101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో మరియు హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో సైక్లింగ్ వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖపట్నంలోని నోవోటల్ వేదికగా 2 రోజుల జాతీయ వర్క్షాప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ జాతీయ వర్క్షాప్ ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బాలల అభివృద్దిలో ఆలస్యాలను ముందుగానే గుర్తించి సకాలంలో జోక్యం చేసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో నవచేతన అనే మొబైల్ ఆధారిత అభివృద్ది స్క్రీనింగ్ సాధనాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నామని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నిన్న ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నంద్యాల జిల్లాలో అటవీశాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా తయారీలో బూత్ లెవెల్ అధికారులు చురుకుగా శ్రద్దగా పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రేపల్లె పురపాలక సంఘ కార్యాలయంలో కలెక్టర్ బూత్ స్థాయి అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు నిర్వహించే పనితీరును ఆయన పరిశీలించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ అనురాగ్ మీనా అన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జూ పార్కులో 1000కి పైగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు, మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన నూతన సిలబస్ ను ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్ సెక్రటరీ పి రంజిత్ బాషా తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు రాష్టంలో వానలు పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో

వీబి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 7 నిమిషాలు దాటి 24 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. ఇందాక మీరు విన్న సాంగ్ ఏంటి అంటే ఫ్రమ్ ద మూవీ జెర్సీ అనమాట. మరి జెర్సీ నుంచి సూపర్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి ధీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాల్టి ధీరాలో మనం

మాట్లాడుకోబోతున్న ధీర ఎవరు అంటే గనక, ఎవరు అంటే మీరా షెనాయ్ అంట. సో మీరా షెనాయ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు మీ అందరితో పంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గనక, మీరా షెనాయ్ తన జీవితాన్ని అంటే ఆల్మోస్ట్ తన జీవితంలో ఎక్కువ భాగం నిరుపేద వికలాంగ యువతకి శిక్షణ ఇవ్వడానికి అంకితం చేశారట. సో ఇలాంటివన్నీ విన్నప్పుడు నిజంగా వాళ్ళకి వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అనిపిస్తుంది కదా. మరి అలాగే అసలు ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్. అలాగే యూత్ ఫర్ జాబ్స్ అనే ఒక సంస్థని స్థాపించి నిరుపేద యువతకి శిక్షణ ఇచ్చి, ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు వికలాంగ యువతకి శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించడమే ఆమె జయంగా చూస్ చేసుకున్నారన్నమాట. మరి ఏదైనా ఒక జయం, అది కూడా నలుగురికి ఉపయోగపడే జయం గురించి ఇలా పనిచేస్తూ, అలాగే వాళ్ళ జీవితంలో కొంత భాగాన్ని వాళ్ళ కోసం కేటాయిస్తూ, సో ఎదుటి వాళ్ళ సక్సెస్ కి కారణమైన వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. మరి మీరా షెనాయ్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఇవాళ తీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ యశోద అనమాట. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనము నామ్ దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మీరా షెనాయ్ గురించి. మరి ఇందాకే చెప్పాను తన జీవితాన్ని నిరుపేద వికలాంగ యువతనికి శిక్షణ ఇవ్వడానికి అంకితం చేశారు అని చెప్పాను. అలాగే ఒక సంస్థ ద్వారా చాలామందికి ఉద్యోగాలు కల్పించారు అని చెప్పాను. అలాగే వికలాంగుల పట్ల అవగాహన కల్పించడానికి వారికి చేయూత ఇవ్వడానికి మీరా అనేక కంపెనీలు బోర్డులతో కూడా కలిసి పనిచేస్తున్నారన్నమాట మెంబర్గా. అలాగే తన సంస్థ ద్వారా మీరా ఇప్పటి వరకు 23,000 మంది దివ్యాంగులకి విజయవంతంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నమాట. మీరా షెనాయ్ తన కృషికి గాను దేశంలోని అంతర్జాతీయంగా అనేక పురస్కారాలని గెలుచుకున్నారు. అంటే జాతీయంగా అలాగే అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఆవిడ చేసిన అన్ని మంచి పనులకి కూడా అనేక పురస్కారాలని గెలుచుకున్నారన్నమాట. స్వయంగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారన్నమాట. మరి నిజంగానే ఎటువంటి లాభాపేక్ష లేకుండా మంచి పని చేయాలి అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకి దక్కాల్సిన టైంలో గుర్తింపు అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మరి మీరా షెనాయ్ గురించి మీతో పంచుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం 8 వసంతాలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం దీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో 2 రోజుల జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, విద్యుత్ ఖర్చులు, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అనంతరం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్కను నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ,
1: Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Ma Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery

0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్తును 100% క్యాంపస్లోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ది, నీటి పునర్వినియోగం వంటి చర్యలను అమలు చేసి నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజున మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. పారామెడికల్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారామెడికల్, ఆప్తాల్మిక్ సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జాతీయ అంధత్వ నియంత్రణ, దృష్టిలోపాల నివారణ కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ మంగినిపూడి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సామాజిక బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని తెలియజేస్తూ,
2: పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ముఖ్యంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం గానీ, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని, ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
0: రానున్న గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాటుపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ది, ఆలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన

పోయిని వెంకట్రామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఆకాశవాణి ప్రజాప్రసార సేవల 90 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సవారీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్. ఇంతకీ ఆ టాపిక్ ఏంటి అంటే, చాలా మంది మనలో ఇంటి బాధ్యతల వల్ల కెరీర్ ని మనకంటూ ఏర్పరచుకోలేకపోతూ ఉంటారనమాట. అంటే ఏదో చేయాలి అనుకుంటారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అవుతూ ఉండదు కదా. మళ్ళీ ఇప్పుడు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తే అంటే బాగుంటుంది కదా, సో బేసిక్స్, మనకి కొన్ని అవసరాలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి, సో వాటి కోసమైనా వస్తాయి కదా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే మనం మాట్లాడుకుంటోంది జాబ్ అంటే చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేసి వాళ్ళ గురించి కాదు, ఇంటి బాధ్యతల వల్ల చదువు మాత్రం కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఖాళీగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఏదైనా దొరికితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో వ్యక్తిగతంగా బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా జీవితాన్ని సమన్వయం చేయడం నేర్పుతాయి అంటున్నారు కెరీర్ నిపుణులు అనమాట. మరి వాళ్ళు మనకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అనేది ఇవాల్టి దీరాలో తెలుసుకుందాం. అంటే చాలామందికి కొన్ని కారణాల వల్ల, బాధ్యతల వల్ల చదువు కంప్లీట్ అయిపోయి దాని తర్వాత ఖాళీగా ఉండి, ఓకే ఇప్పుడు కొంచెం మనం బాగానే ఉన్నాం కదా, సో ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసం కెరీర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనేది టాపిక్ అన్నమాట. సో అప్పుడే ఇలా చెప్పేస్తాను, దీరా ప్రోగ్రాంలో చెప్పడానికి ఈ టాపిక్ నేను తీసుకొచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తా. మరి ఇప్పుడు మాత్రం మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సూపర్ మర్చి అనమాట. మరి సూపర్ మర్చి ఈ ఫిలిం నుంచి సూపర్ సాంగ్ అయితే వినేసేయండి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నోమ్ దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, చాలా మంది కెరీర్ పట్ల అంటే ఇంటి బాధ్యతల వల్ల కెరీర్ని మంచిగా ఏర్పరచుకోకుండా మళ్ళీ అంటే కొంచెం గ్యాప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేసేద్దాం అనుకున్న వాళ్ళ కోసం కెరీర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. కస్టమర్ సర్వీస్ అనమాట, అంటే చాలా మంది మాట్లాడటం అంటే ఇష్టం అనమాట చాలా మందికి మనలో. కొంతమంది అయితే కొత్త పాత లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది. ఒకవేళ అలాంటి మనస్తత్వం మీకు కూడా ఉంటే కనుక ప్రతి సంస్థ కూడా అంటే ఖచ్చితంగా కస్టమర్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట ప్రతి సంస్థకి. సో ఈ విభాగం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఇందులోకి అడుగు పెట్టగలిగితే నియమిత సమయం ప్రకారం పనిచేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళని మాట్లాడటం, సో మీ మాటలతో కన్విన్స్ చేసేలాగా మాట్లాడగలగడం, సో ఇలాంటి టాలెంట్ ఉంటే కనుక సో ఇది మీరు చూస్ చేసుకోవచ్చు గ్యాప్ వచ్చినప్పుడు. మరికొన్ని సంస్థలకి ఇంట్లో నుండి కూడా ఈ ఉద్యోగం చేయగలిగే అవకాశం ఉంటుందన్నమాట, అంటే టెలికాలింగ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, సో ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే సేల్స్ కన్సల్టెంట్ అనమాట, అంటే కమ్యూనికేషన్లో నైపుణ్యం ఉంటే ఇందులో అడుగు పెట్టచ్చు అనమాట. అలాగే మన సామర్థ్యాన్ని కూడా నిరూపించుకోవచ్చు. అంటే అంటే చాలా మందికి ఇప్పుడు హోమ్ ట్యూటర్స్ అనమాట, అంటే ఎలా అంటే చాలా మందికి కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది కదా, సో వాళ్ళ దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, మీకు అందులో చాలా నిపుణత అంటే దాని గురించి అవగాహన ఉంటే మీరు వాళ్ళకి చెప్పగలిగేంత సామర్థ్యం ఉంటే చాలన్నమాట అర్థమయ్యేలాగా. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ హోమ్ ట్యూటర్స్ నియామకాలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో టెలికాలర్స్గా పనిచేయచ్చు, కొన్ని సంస్థలు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అనమాట, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఆన్లైన్ తరగతులకి అలవాటు పడిపోయారనమాట. సో ఏదైనా సరే సంగీతం దగ్గర నుంచి అన్నీ కూడా హిందీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, డైరెక్ట్గా కాంటాక్ట్ చేయకుండా ఆన్లైన్లో మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నారు అంటే చాలా. సో ఇలాంటి క్లాసెస్ అన్ని మనకి తెలుసు కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఆన్లైన్లో క్లాసెస్ ఎక్కడ చెప్పాలి, ఎవరికి అవసరం, ఇవన్నీ మీరు తెలుసుకొని ఆన్లైన్లో క్లాసెస్ కూడా చెప్పచ్చు అనమాట. మీ ఇష్టం, చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే మీరు నేర్పించవచ్చు అనమాట. అలాగే ఇంకా ఏంటి అంటే కనుక కంటెంట్ రైటర్ అనమాట. చాలా మంది పుస్తక పురుగులు ఉంటారు, వాళ్ళకి పుస్తకాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళలో మీరు కూడా ఉంటే కనుక అంటే సోషల్ మీడియా అరచేతుల్లోనే మనకి మొత్తం ప్రపంచాన్ని చూపిస్తోంది కదా, మరి ఇలాంటి టైంలో పుస్తకాలంటే మీకు చాలా ఇష్టం ఉండి చాలా విషయాల్లో మీకు పరిజ్ఞానం ఉండి కరెంట్ అఫైర్స్ పై ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియాలి కదా, పాస్ట్లో ఎప్పుడూ ఏదో జరుగుతూనే ఉంటుంది కానీ అసలు ప్రెజెంట్ ఏం జరుగుతోంది, ఎక్కడేం జరుగుతోంది, ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు, సో ఇలా అన్నిటి రకాల అన్నిటి గురించి అవగాహన ఉండి దాన్ని బాగా అర్థమయ్యేలాగా అందమైన పదాల్లో రాయగలిగితే మంచి కంటెంట్ రైటర్స్గా మీ కెరీర్ని ప్రారంభించవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు అసలు ఇంతవరకు ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, దాని తర్వాత ఓకే ఇది మనకి సెట్ అవుతుంది, ఇప్పుడు ఎలా చేయాలి అని ఆలోచించుకోవచ్చు, అండ్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేయచ్చు, ఈ టైంలోనే స్టార్ట్ చేయాలి. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్, వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం ఏదో చేయలేకపోతే ఇప్పుడుతో అయిపోయినట్టు కాదు, ప్రతిరోజు మనం మళ్ళీ ఫ్రెష్గానే స్టార్ట్ చేయాలి, మనం ఏదో ఒక రంగంలో మనల్ని మనం నిరూపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. సో మీకు కూడా ఒకవేళ గ్యాప్ వచ్చి ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరే ఆలోచించుకుంటూ ఉండండి. అలాగే ఇంకా ఏంటి, ఇంకా ఇలాంటి రంగాలు చూస్ చేసుకోవచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం ఇవాళ తీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం సిహారి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టేట్ 1.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మనమున్నాం వీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మరి కెరీర్ ఏర్పరచుకోవడానికి, మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి రంగాలు చూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇందాకే చెప్పాను. కస్టమర్ సర్వీస్ అని చెప్పాను, అలాగే సేల్స్ కన్సల్టెంట్ అని చెప్పాను, కంటెంట్ రైటర్ అని చెప్పాను, అండ్ ఫైనల్లీ గ్రాఫిక్ డిజైనర్గా కూడా అనమాట. అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లేదంటే గ్రాఫిక్ డిజైన్లో సామర్థ్యం ఉంటే కనుక, అంటే మీ చదువు దానికి రిలేటెడ్గా ఉండి అది కంప్లీట్ చేసి దానికి సంబంధించిన ఏదైనా కోర్సెస్ చేసి మీరేం చేయకుండా, అంటే మధ్యలో గ్యాప్ వస్తే కనుక తర్వాత మళ్ళీ మీరు అంటే అంతవరకు ఆల్రెడీ నేర్చుకున్న ఉంటాయి కదా, సో అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని చక్కగా దానికి సంబంధించిన సంస్థల్లో స్థానం అనేది సంపాదించుకోవచ్చు అనమాట. అంటే అప్పుడు ప్రెజెంట్ మనకి అంటే మీకు జాబ్ రావాలి దీని రిలేటెడ్గా, అంటే ఏ కోర్సెస్ చేయాలి అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది కదా, సో గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి కూడా చాలా ఉంటాయి కదా. సో మీ ఎడ్యుకేషన్ అదే ఉంటే ఇలాంటి విద్యా సంస్థలు తమకంటూ ఒక తమ సంస్థల తరపున, ఒకవేళ మీరు ఇంజనీర్ కాకపోయినా అదేంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండాలన్నమాట. సో ఆ కోర్స్ మీరు ఆల్రెడీ చేస్తుంటారు కాబట్టి మీరు వేరే వాళ్ళకి చెప్పగలిగే సామర్థ్యం ఉంటే చాలు. ఇందాక నేను చెప్పినట్టు హ్యాపీగా హోమ్ ట్యూటర్స్గా చెప్పుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ చెప్పచ్చు, సబ్జెక్ట్ అనేది వాళ్ళకి చెప్పగలగాలి. ఇప్పటికి కూడా ఇలాంటి అవకాశం కోసం చాలామంది వాళ్ళకు కూడా అంటే చెప్పే మంచి గురువు దొరికితే ఇంకా లేనిదే ఉంది చెప్పండి, సో అలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి మీకు కనుక నిజంగా టాలెంట్ ఉండి మీకు మంచిగా ఇలా కోర్సెస్ గురించి అవగాహన ఉంటే ఎప్పుడూ కూడా ప్రత్యేక కోర్సుల బోధనకి ట్యూటర్లకైతే ఆహ్వానం అయితే పలుకుతూనే ఉంటాయి అనమాట. అలాగే నియమిత వేళల్లో అంటే మీకు కన్వీనియన్స్, అంటే ఎప్పుడు మీకు టైం అనేది కంఫర్ట్గా ఉంటుందో ఆ టైంలో చక్కగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తే చాలన్నమాట. అప్పుడు మనం కూడా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం అనమాట, నిత్య విద్యార్థిగా ఉంటూ భవిష్యత్తులో మనం సంపాదించిన అనుభవంతో మనకంటూ ఒక మంచి కెరీర్ని సంపాదించుకోవచ్చు. సో ఇంకా అయిపోయింది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మనం చాలా ఎగ్జాంపుల్స్ చాలా మంది గురించి, ధీరల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, మీరు కూడా వింటూనే ఉంటున్నారు కాబట్టి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, వెన్ ఎవర్ వాట్ ఎవర్ అనమాట. సో ఎక్కడున్నా ఎలాంటి స్థానంలో ఉన్నా మనం మళ్ళీ మొదలుపెట్టి మనకంటూ ఒక కెరియర్ని మనం తప్పకుండా నిర్మించుకోవచ్చు. దాని అన్నిటికీ కావాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. అది ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఒక ఉమెన్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మించిన ఆభరణం, బెస్ట్ జ్యువెలరీ కానివ్వండి, ఇంకొకటి ఇంకొకటి ఏది ఉండదు. కాబట్టి చక్కగా మీ మీద మీరు నమ్మకంతో ఉండండి, ఎవరితో పోల్చుకోవద్దు. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారాలి అనేది మనకు తెలీదు, బట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అది మరి ఇవాళ ధీరా మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. మరి ధీరా ప్రోగ్రామ్కి ఒక లవ్లీ సాంగ్తో సైనింగ్ ఆఫ్ చెప్పేసేయాలనుకుంటున్నాను. ఫ్రమ్ ద మూవీ శశి అనమాట. మరి శశి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నేనైతే సందడి చేయడానికి రెడీగా ఉన్నా, అలాగే మీరు కూడా నాతో పాటు కలిసి సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఎవరు అంటే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడ నుండి. అలాగే పెడన జోగానందరావు కాలి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు అప్పలరాజు గారు అనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రాజు, గణేష్, శ్రీవత్స వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించేశారనమాట. మరి నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, కొంచెం జనరల్ నాలెడ్జ్ వైపు మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది అనమాట. సడన్గా మీరు డైవర్ట్ అయిపోవాలి. సో ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి. అవన్నీ మీరు చేయాలి అంటే ముందు నేను క్వశ్చన్ అడగాలి కదా. సో క్వశ్చన్ అడగకుండా అవన్నీ ఎలా చేస్తామని మీరు అనుకుంటూ ఉంటారని నాకు తెలుసు. సరే, మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, స్కై ట్రాక్

0: వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది? ఇదే అనమాట క్వశ్చన్. అయితే మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243414 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను దొంగోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఈ సాంగ్ విన్న తర్వాత అసలు ఈ సాంగ్ ప్లే చేసి ఆ తర్వాత క్వశ్చన్ అడిగితే బాగుండేది కదా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలన్నీ కూడా ఈ సాంగ్ లోనే ఉన్నాయి. సో ఎన్ని ఆటలు ఉన్నాయని అడిగితే బాగుండేది కదా. సో అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయి. ఎనీవే, మనమైతే దొంగోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మరి ఇందాక అడిగిన క్వశ్చన్స్కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి అవన్నీ చదవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా చూసేద్దాం. నమస్తే అండి అంటూ మెసేజ్ చేశారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కోసం వెయిటింగ్ ఇక్కడ. అండ్ అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతులు బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్ చేశారనమాట. ఆన్సర్ ఇక్కడ. అలాగే ముజఫర్నగర్ నుంచి మదన్ అనమాట, మదన్ కుమార్ ఇంకా అనురాధ వీళ్ళందరూ పంపించారు. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అండ్ ఇప్పుడే ఫస్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. అలాగే గూడూరు నుంచి ఎక్కడి నుంచి అనమాట, సుకుమార్ అనమాట గూడూరు నుంచి మెసేజ్ చేశారు, తేజశ్రీ వీళ్ళందరూ అనమాట. ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా హాయ్ అండి, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు ఎక్కడి నుంచి అంటే అక్కరపాక నుండి రమా గారు అనమాట. మరి ఆన్సర్ మీరు ఇంకా పంపించలేదు, వెయిటింగ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సింగ్ ఓకే నా చేత అలా ఆన్సర్ బయటికి తెప్పించబోయారనమాట. వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నేను ఆన్సర్ లాస్ట్లో చెప్తాను కదా. శేషు ఫ్రమ్ కాకినాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కొంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొంతమంది క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, ఎవరైతే క్వశ్చన్ ఒక్కసారి ఆన్సర్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నా. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించండి. అండ్ క్వశ్చన్లోనే ఉంది కదా ఒక క్లూ, ప్రపంచంలోనే అన్న అంటే మన భారతదేశంలో కాకుండా మొత్తం ప్రపంచంలో ఏంటి అనేది మీరు ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేయాలన్నమాట. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొకసారి అంటే ఇందాక ఒక మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కంటిన్యూ చేసి గోపాల గోపాల మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే తాడేపల్లి నుంచి నాగమణి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట. థ్యాంక్ యూ. కానీ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడా? అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అన్నారు హరికృష్ణ అనమాట. మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు, ఓకే ప్రకాష్ ఇంకా శ్యామల అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనమాట మదన్ కుమార్ అనురాధ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే ఆన్సర్ కరెక్టే పంపించేశారు అక్కరపాక నుండి రమా గారు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అచ్యుత విశ్వనాథ్ ఫ్రమ్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయికృష్ణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి అనమాట. అండ్ అలాగే మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అలాగే గంగా భవానీ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ తెలుసుకొని పంపించిన ఆన్సర్ ఏంటి ఇంతకీ అంటే కనుక మీ అందరూ పంపించింది అనమాట సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అనమాట. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం ఏది అంటే కనుక సింగపూర్ ఆ ఛాన్స్ కొట్టేసింది. సో ఎవరైతే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు

వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేసేస్తున్నా మీ అందరి కోసం. సో ప్రేమతో రా మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దాం అనుకుంటున్నా, బట్ దానికంటే ముందు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట జాప, భూమేశ్వర్, భూలక్ష్మి వీళ్ళందరూ వెల్లుల నుంచి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి ఆ క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ చెప్పేశాను, కంగ్రాచులేషన్స్ చెప్పేశాను, దాని తర్వాత ఒక సాంగ్ కూడా ప్లే చేసేసాను కదా నాకు తెలుసు. ఇప్పుడు అందరూ నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు, ఈ డైలాగ్ ఏ మూవీలోది అనేది క్వశ్చన్ అనమాట. సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరికోసం మిస్సమ్మ మూవీ నుంచి క్లౌలీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో సైక్లింగ్ వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారామెడికల్ ఆప్థాల్మిక్ సిబ్బంది ఖాళీలను జీరో వేకెన్సీ విధానంలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట ఆక్వారంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్వా మెరైన్ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో 50 లక్షల వ్యయంతో 17 అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనులకు రాష్ట ప్రభుత్వం గ్రామీణ నీటి పారుదల సంస్థ ద్వారా నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ SU-57 యుద్ద విమానాలను భారత్తో కలిసి సంయుక్తంగా అభివృద్ది ఉత్పత్తి చేయడానికి అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని ఆ దేశ అధ్యక్షులు పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన సందర్భంగా అధ్యక్షుడు ఈ ప్రతిపాదన చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

నీకు నేను నాకు నువ్వు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. అసలు చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. ఎవరి నుంచి? ఓకే, కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎక్కడి నుంచి అంటే కనుక గూడూరు నుంచి అనమాట. తేజశ్రీ, అమూల్య వీళ్ళందరూ, సుకుమార్ వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కొల్లిపర్ నుంచి మౌళాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ పాను జైనుద్దీన్ అనమాట, ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుమతి గారు మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఇంకొకసారి ఆలోచించండి. ఆ తర్వాత సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు అంటే శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. సరే మరి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అనే డైలాగ్ ఏ మూవీలోది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు పంపించిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట, ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం, సో ఇందాక తెలుగు భాష గురించి ఒక మంచి సాంగ్ ఎలా అయితే ప్లే చేశానో, ఇప్పుడు కూడా మన సంస్కృతి గురించి తెలియజేస్తూ చక్కగా లిరిక్స్ రాసేశారనమాట. ఇంతకీ ఎవరు ఈ సాంగ్కి లిరిక్స్ రాశారు అంటే గనక చంద్రబోస్ గారు లిరిక్స్ అందిస్తే ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారనమాట. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. ఫ్రమ్ ద మూవీ పల్లకిలో పెళ్లి కూతురు అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా అని చెప్పి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి షాకీర్ నజీర్ జాకీర్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అచ్యుత విశ్వనాథ్ అనమాట అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అంకయ్య గడ్డం అనమాట బందరపల్లి నుంచి అనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ అండి.

టూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు సుధా కొత్తగూడెం నుంచి అనమాట. అండ్ ఇంకా చిలుక నారాయణ అనుసుగా వీళ్ళందరూ యమునా జాన్కంపేట నిజామాబాద్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మొర్రిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు గంగభవాని గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అక్కరపాక నుండి రమ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సురేష్ అనమాట కమ్మూర్ విలేజ్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక కర్నూలు నుంచి జయా గారు జయ జ్యోతి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మంగళగిరి నుంచి నందు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఎవరు ఎవరు ఎక్కడి నుంచి మీరా అమీదా అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే గోర్లకాందొడ్డి నుంచి అనమాట పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సామ్రాట్ అనమాట దుద్దునూరు విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా తెనాలి నుంచి కేపీ అంటున్నారు. ఓకే మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ డైలాగ్ ఏంటి, ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అనే డైలాగ్ ఏ మూవీలోది అని చెప్పి ఇందాక అడగడం జరిగిందనమాట. మరి ఆల్మోస్ట్ ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరూ ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంతకీ మరి అసలు ఆన్సర్ ఏంటి, ఆ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక మీ అందరూ పంపించింది సన్ ఆఫ్ సత్యమూర్తి అనమాట. మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతో పాటు నిజంగా తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉంటుందా అనేలాగా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ రచించేశారనమాట. నాకు తెలిసి ఇంత మంచి పాటలు మనకి ఇంకా ఎవరు ఇవ్వగలరు చంద్రబోస్ గారు లిరిక్స్ అందిస్తే. ఉన్ని కృష్ణన్ ఇంకా చిత్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ పరదేశి అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనముందాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే గనక వృద్ధుల అనుభవం జ్ఞానం సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని, వారి అనుభవాలని పంచాలని సిల్వర్ డివిడెండ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది? క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి నేనే మళ్ళీ అడుగుతున్నా, మీరు అడగకుండా. వృద్ధుల అనుభవం ఇంకా జ్ఞానం సమాజాభివృద్ధికి ఉపయోగపడాలని, వారి అనుభవాలని పంచాలి అని సిల్వర్ డివిడెంట్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి మీరు చాలా ఈజీగా పంపించేస్తారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చూడాలనుంది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: City FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: హే హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనము నాము సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి అంటే చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి అనమాట మదన్ కుమార్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజాబ్ రద్దటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హయతి హంసిత వీళ్ళందరూ అనమాట పట్టమట్ట విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలాది మాధవరావు అనమాట పెద్దమోదుగుపల్లి నుంచి అనమాట. అందరికీ గుడ్ ఈవినింగ్ లిజనర్స్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కేపీ ఫ్రమ్ తెనాలి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక లలిత మురళి వీళ్ళందరూ అనమాట తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట ఆన్సర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ముద్దునూరు నుంచి కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అక్కరపాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలీ నుంచి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అలాగే ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మొరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవానీ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ బాగున్నారా అంటూ మీ ప్రశ్నకి జవాబు అని చెప్పి అలా వదిలేశారేంటి, ఆలోచించలేదా తెలియలేదా ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క అని వీళ్ళందరూ అనమాట ఆన్సర్ కూడా పంపిస్తే ఇంకా బాగుండేది కదా. అండ్ అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి అనమాట ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేసిన. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడిగి సాంగ్ ప్లే చేయొచ్చు కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కదా.

అందుకే క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. సరే, ఇంతకీ మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా, సో ఇంతకీ అసలు ఈ క్వశ్చన్ అడగకుండా అసలు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేసింది ప్రసన్న అని చెప్పి, అట్లాంటిది ఏం లేదు, కొంచెం ఈసారి లాస్ట్లో అడుగుదాం అని చెప్పి అలా గ్యాప్ ఇచ్చాను అనమాట. మరి ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, మనలో ఉంటాను వనంలో ఉండను, ఓకే, జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను, నేనెవర్ని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను స్నేహం ఎంత గొప్పదో కదా, సో దాని గురించి మాటల్లో చెప్పడం ఎందుకు, పాట రూపంలో వినిపించేస్తే పోలా, అందుకే మీ అందరి కోసం సుబ్రహ్మణ్యపురం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఇద్దరు మిత్రులు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. స్నేహం గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా చాలా తక్కువ అనమాట, పదాలు కూడా సరిపో. నిజంగా అలాంటి

స్నేహితులు మన లైఫ్లో ఉంటే మనం చాలా చాలా అదృష్టవంతులం అని అనుకోవాలి. సో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చాలా థీమ్స్ అయితే ప్లే చేశాను, స్నేహం గురించి ప్లే చేయలేకపోయాను అని ఇప్పుడు అనుకున్నా, బట్ ఏం పర్లేదు, ఈసారి ఖచ్చితంగా మనం స్నేహం పాటలు అయితే ప్లే చేసుకుందాం. ఇప్పుడైతే మాత్రం ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అసలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారా లేదా ఇవన్నీ చూసేద్దాం. కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ అనమాట నంజాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కమతా వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అచ్యుత విశ్వనాథ్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎవరు సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా యశ్వంత్ కుమార్ నుండి అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటున్నారు. ఓకే, కానీ ఎక్కడి నుంచి ఏంటి ఆన్సర్ అవి ఏమీ పంపించలేదనమాట. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ అండి అంటున్నారు. క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనంలో ఉంటాను వనంలో ఉండను, ఓకే జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను, నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పాను. మీరు కూడా పంపిస్తూనే ఉన్నారు, మరి ఇంకా ఎవరు పంపించారు అనేది చూసేద్దాం. నమస్కారం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా మీరు కరెక్టే పంపించేశారు అనుకుంటున్నాను. ఓకే, ఇంతకీ అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక పంపించలేదు, బట్ ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఓకే ఎగ్జాక్ట్లీ మొత్తం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత మధ్యలో మీ ఆన్సర్ అలా కలిసిపోయిందనమాట. ఎనీవే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే గోర్లకొందొడ్డి నుంచి అనమాట పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ కూడా అనమాట. ఇంతకీ ఆన్సర్ ఎక్కడ, నో ఆన్సర్. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిత్యాల రామకృష్ణ శ్రీదేవి వీళ్ళందరూ కరీమాబాద్ వరంగల్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం, చాలా బాగున్నాయండి రిథమిక్గా, అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ అలాగే మనోహర్ లీలావతి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, కప్పలదొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముద్దులూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క వీళ్ళందరూ అనమాట ఆన్సర్ తెలియలేదు అనుకుంటా. ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు, తెలుసుకోండి చక్కగా తెలియని వాటికి. అలాగే వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నాను. అండ్ ఇంతకీ ఉరవకుండా నుండి ఈశ్వరయ్య గారు మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. సరే, మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి అలాగే ఆన్సర్ ఏంటి అంటే కనుక మనంలో ఉంటాను వనంలో ఉండను, జాజిలో ఉంటాను జామలో ఉండను, లిల్లీలో ఉంటాను వల్లిలో ఉండను అనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కనుక మజిలీ అనమాట. సో మజిలీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు మీ అందరి కోసం మరి మజిలీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మజిలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తూ ఇవాళ సండే ప్రోగ్రామ్కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పచ్చదనం పర్యావరణానికి ఏయూ క్యాంపస్ ఆదర్శంగా మారాలని సూచించారు. ఏయూకు 450 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెట్టాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు లోక్ భవన్లో ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పర్యావరణ క్షీణతను తగ్గించడానికి చర్యలను వేగవంతం చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయ ఆవరణలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన తల్లి పేరిట ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క అనే నినాదం ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఈరోజు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అందజేశారు. గ్రామానికి చెందిన 950 మంది రైతులకు పాసు పుస్తకాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. రీసర్వే నిర్వహించి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణుగుంట సమీపంలో తుడ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించిన అనంత అరణ్య కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో ఆయన మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం ఈరోజు కురుపం మండలం వత్తాడ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి గ్రామ సభల్లో పాల్గొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

నమో వెంకటేష మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరో అనమాట. మరి ఎవరి సాంగ్స్ ప్లే చేయబోతున్నాను అంటే ఆల్రెడీ ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, వెంకటేష్ అనమాట. విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ముద్దుల ప్రియుడు, దాని తర్వాత ఘర్షణ, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనమున్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరో అనమాట. వెంకటేష్ గారు యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి వెంకీ మామ అంటారు లేదంటే విక్టరీ వెంకటేష్ అంటారు. సో ఎలా పిలిచినా అంటే అందరి ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే వెంకటేష్ మూవీ అనగానే ఇక సూపర్ హిట్ అని చెప్పి డిసైడ్ అయిపోతారనమాట. సో ఇప్పుడు అప్పట్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ సాంగ్ అసలు ప్రతి ఒక్కళ్ళకి చాలా మనసుకి నచ్చి కొన్ని కొన్ని పాటలు అంతే కదా వినడానికే కాదు మనసుకి హత్తుకుని ఇలా ఉంటాయన్నమాట. మరి అలాంటిదే ఈ సాంగ్ కూడా. నేను జస్ట్ మూవీ నేమ్ చెప్తే మీరు ఐడెంటిఫై చేసేయగలరు. కొన్ని సాంగ్స్ అయితే అలాగే ఉంటాయి. సుందరకాండ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత దృశ్యం మూవీ నుంచి ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇప్పుడైతే యాక్చువల్గా ఇవాళ వివిధాలో థీమ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ఇవాళ ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట. వెంకటేష్ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాబు బంగారం, దాని తర్వాత బాడీగార్డ్, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సాంగ్స్తో ఇవాళ వివిధ ప్రోగ్రామ్కి కూడా సైనింగ్ ఆఫ్ అయితే చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి ఈ సాంగ్స్ వినండి. దాని తర్వాత ప్రతిరోజు అనమాట 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వస్తుంది కదా వెన్నెల, మీ అందరికీ తెలిసిందే, అది కూడా వినండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 years. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

మానసిక ఆరోగ్య సమస్యలు లక్షణాలు ఏంటివి అని అడుగుతారా? సో కీప్ లిస్నింగ్ టు వెనలా విత్ చేతన్. మానసిక ఆరోగ్య సమస్యలు, దాని లక్షణాలు ఏమిటి? మానసిక పరమైన లేక ప్రవర్తనాపరమైన కలత, రుగ్మత అన్నది సంస్కారపరమైన విశ్వాసాలు, పద్ధతులు, నమ్మకాలు మరియు ఆదర్శాలకు విరుద్ధంగా ఉంటూ ఆలోచన ధోరణిలో, ప్రవృత్తిలో, మానసిక వ్యవస్థలో లేక ప్రవర్తనా సరళిలో సంభవించే గందరగోళ పరిస్థితి ద్వారా తెలుపబడుతుంది. చాలా సందర్భాలలో దీని లక్షణాలు దుఃఖం, మానసిక వ్యక్తిగత విధులలో కలిగే దుస్థితి, అంతరాయం, అడ్డంకులతో కూడుంటాయి. అర్థం చేసుకోవడంలో ఉండే సమస్యలు ఏంటంటే, ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బంది, అలాగే సులువుగా దృష్టి మరలిపోతూ ఉండడం, మనసును దేనిమీద లగ్నం చేయలేకపోవడం, సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోవడం, సమాచారాన్ని నెమ్మదిగా సంగ్రహించుకునే ప్రక్రియ లేక గందరగోళంలో పడ్డం, సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి రావడం, సంక్షిప్తంగా గూఢంగా ఆలోచించలేకపోవడం, ఆలోచనలు పరిగెడుతున్నట్లు గాని లేక నిస్సత్తువగా, స్తబ్దుగా, నెమ్మదిగా ఉన్నట్టు కనిపించడం, ఆలోచనలు అంతగా అర్థం లేకుండా ఒక విషయంపై నుండి మరొక దానివైపు ఉరుకులు వేస్తూ ఉండడం, లేదా శబ్ద ప్రయోగాలను చూస్తూ ఉండడం, బయట శక్తులతో ప్రభావితమవుతూ ఉన్నట్లుండే, అలాగే అసాధ్యమైన, అసంబంధమైన ఆలోచనలు. ప్రతి ఒక్కరికి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉండే శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక అనారోగ్యం మనిషిని శారీరకంగా క్షీణింపజేస్తుంది. కనుక అటు శారీరకంగాను ఇటు మానసికంగాను దృఢంగా ఉండడం ఎవరికైనా అవసరం. మానసిక రోగం పేరు చెప్తే చాలు, అందరికీ భయం. పొరపాటున అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువ తలడిల్లిపోతారు. అనేక ఇతర కారణాలతో పాటు సహనం లేకపోవడం రకరకాల మానసిక వ్యాధులకు దారితీస్తుంది. మరో సంగతి ఏమిటంటే, పని లేకపోవడం కూడా మానసిక వైకల్యానికి ప్రేరణ ఇస్తుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కల్పించిన సౌకర్యాలను సుఖంగా అనుభవించలేకపోతున్నారు. మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి అందని వస్తువులు అవుతున్నాయి. ప్రస్తుత సమాజంలో 70% మంది వత్తిళ్లతో సహజీవనం చేస్తున్నారు. అందులో 20% మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే సలహాలు, చికిత్సలు పొంది మానసిక వ్యాధుల నుంచి బయటపడుతున్నారు. మానసిక వ్యాధులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆయా లక్షణాలను బట్టి వీటిని వైద్య పరిభాషలో డిప్రెషన్, యాంగ్జైటీ, యాంగ్జైటీ న్యూరోసిస్, బైపోలర్ డిసార్డర్, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్, పానిక్ డిసార్డర్, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, ఫోబియా, మేనియా, స్కిజోఫ్రీనియా, డెల్యూషనల్ డిసార్డర్, స్లీప్ డిసార్డర్, ఇన్సోమ్నియా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వ్యాధులుగా గుర్తిస్తారు. స్థూలంగా చెప్పాలంటే, మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోవడమే రుగ్మతను తెచ్చిపెడుతుంది. బాహ్య పరిస్థితుల కారణంగా ఎలాగైతే శారీరక ఆరోగ్యం ప్రభావితమవుతుందో, మానసిక ఆరోగ్యం కూడా అదేవిధంగా ప్రభావితమవుతుంది. వాతావరణ కాలుష్యం, ప్రకృతి విపత్తులు, వైరస్, బ్యాక్టీరియాలు, వ్యాయామం లోపించడం, పౌష్టికాహార లోపం, వయసు పెరగటం వంటి అనేక అంశాలు మనిషి శారీరక ఆరోగ్య పరిస్థితులను నియంత్రించినట్టే సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనేక అనుభవాలు, సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనేక అనుభవాలు మానసిక ఆరోగ్య స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

2 7 0 3 9 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మానసిక లోపాలు, బలహీనతలు, సమస్యలు, రుగ్మతలకు ప్రత్యేకించి ఒక కారణాన్ని చెప్పలేం. పలు అంశాల సమిష్టి ప్రభావం వల్ల పలు మానసిక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అవి ముదిరి ఇలాంటి రుగ్మతలకు దారితీస్తూ ఉంటాయి. శారీరక, జన్యుపర, వంశానుగత అంశాలు కొన్నిసార్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, చెడు స్నేహాలు కారణాలవుతూ ఉంటాయి. వృద్ధుల్లో వయసు కారణంగా వచ్చే అల్జైమర్స్, డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళన, డిమెన్షియా వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మానసిక శారీరక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కనుక ఒకదానికి చికిత్స తీసుకునేటప్పుడు రెండో దాన్ని కూడా తీసుకోవడం మంచిది. కొన్ని కాంప్లికేటెడ్ లేదా క్రానిక్ కేసులు నర్సింగ్ హోంలో చేరి డాక్టర్ నిరంతర పర్యవేక్షణలో చికిత్స జరిపిస్తే తగిన ఫలితం ఉంటుంది. మానసిక రోగులకు మందులతో పాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అందువల్ల ఆయా వ్యాధి లక్షణాలను, స్థాయిలను అనుసరించి ముందుగా కౌన్సిలింగ్, ఆ తర్వాత మందులతో చికిత్సలు నిర్వహిస్తారు. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం అన్ని విధాలా మంచిది. మన రోజువారి ఆహారంలో కొద్ది మొత్తంలో ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంచుతుంది. ముఖ్యంగా మెదడుకు రక్తంతో పాటు ఆక్సిజన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తృణధాన్యాలతో పోషకాలు ఎక్కువ. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఉదయం పూట తృణధాన్యాలు పొడితో చేసిన జావ తీసుకుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు కూడా తక్కువే. మెదడుకు మేలు జరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభించే చేపల్ని తరచూ తీసుకోవాలి. ఇవి మెదడుకు మేలు చేసే సెలీనియాన్ని అందిస్తాయి. ఫలితంగా ఒత్తిడి దూరమవుతుంది. విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ బోత్ ద బాడీ అండ్ ద మైండ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. Till then, bye.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515@gmail.com. ఐ రిపీట్ feedback@amc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్. ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: హెడ్లైన్స్
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్టంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని మత్స్య సంపదలో 28% ఏపీ నుంచే వస్తుందని చెప్పారు. విశాఖపట్నంలో నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు విజయవాడలో సైకిల్పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె సైకిల్పై వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్ల పెంపకం పర్యావరణాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఫ్రైడే నో వెహికల్ డే సందర్భంగా రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 3వ వారమైన ఈ రోజు కూడా సైకిల్పై అమరావతిలోని రాష్ట సచివాలయానికి వచ్చారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ ప్రయాణం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండవీటివాగు లిఫ్ట్ దగ్గర ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని అన్నారు. మానసిక ప్రశాంతతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేది మన జీవన విధానమని, నేటి ఉరుకులు పరుగులు జీవితంలో ఒత్తిడిని జయించడానికి యోగా ఎంతో దోహదపడుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లాలోని నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందు ఏర్పాట్లు చేయాలని కురుపం శాసనసభ్యురాలు జగదీశ్వరి సందర్శించారు. నూతన భవనంలోని వసతులను పరిశీలించి అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై స్థానిక వైద్యులు అధికారులతో సమీక్ష. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు.

0: సమాజ స్వరం
1: మన ఆకాశవాణి
0: సమాచారాన్ని అందించడమే కాదు,
1: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
0: 9 దశాబ్దాల విశ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
0: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
0: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
0: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
0: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
0: ఆకాశవాణి వినండి,
1: ఆస్వాదించండి.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
2: 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరి కళ్యాణ్ చెక్ స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 5:07 ఉంటుంది. మరి 5 to 6 అంటే గీత్ గాథ చల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ గీత్ కథ చల్ ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ గరం మసాలా మరియు ఆప్కి ఖాతీర్. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం విండు. ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథా చల్ ప్రోగ్రాంలో హిందీ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మరిప్పుడు నెక్స్ట్ మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ దుల్హా మిల్ గయా మరియు జిందగీ తెరేనా. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనన గీత్ కథాచల ప్రోగ్రాంలో హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మరిపు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ వెల్కమ్ టు సజ్జనాపూర్ మరియు ఎఫ్ ఫ్లాట్. ఈ మూవీస్ నుంచి ఈ 2 సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. విశాఖపట్నంలో నేషనల్ సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ పై నిర్వహించిన వర్క్షాప్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా తనను కలవచ్చునని

ఫోన్ చేసి రావచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. రష్యా పర్యటనలో భాగంగా అతిపెద్ద రోలింగ్ స్టాక్ తయారీదారు అయిన ట్రాన్స్మాస్ట్ హోల్డింగ్ జేఎస్సీ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఫైనాన్స్ నిర్వాహకులతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ సిటీలోని ఆల్స్టోమ్ భారీ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని ఆహ్వానించామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలో విద్యా సంస్థలను నెట్ జీరో శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. ఈరోజు పెద్ద తుర్కపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలను హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ మన వల్ల పర్యావరణానికి ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. మొక్కల పెంపకం, పచ్చదనం, పరిరక్షణ వంటి కార్యక్రమాలను సామాజిక బాధ్యతగానే కాకుండా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026ను పురస్కరించుకుని కడప నగర వనంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఆయన విచ్చేశారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవా కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఈరోజు ప్రారంభించినట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు విజయవాడలో సైకిల్పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె సైకిల్పై వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లు పెంచడం పర్యావరణాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఫ్రైడే నో వెహికల్ డే సందర్భంగా రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడో వారమైన ఈరోజు కూడా సైకిల్పై అమరావతిలో రాష్ట సచివాలయానికి వచ్చారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ ప్రయాణం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండవీటి వాగు లిఫ్ట్ దగ్గర ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: బాగా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా

0: ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:06. మరి ఈ టైంలో మనమంతా జింగ్ జింగ్ అమేజింగ్ విషయాలు మాట్లాడుకుంటే సమయం మన కృష్ణా తీరపు సమయం. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణా తీరాన్ని. ముందుగా మీకోసం అయితే కనుక ఒక మంచి సూపర్హిట్ సాంగ్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ డాకు మహారాజ్ నుంచి. ఈ పాట వినేసి వచ్చేయండి, చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మరింత ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. వార్తల వివరాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కె రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర ఆహార ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్టమని, రాష్టంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీఫుడ్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆయన, ఆక్వా రంగ అభివృద్దికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్టం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్లా ఉండాలని, ఆ లైట్ హౌస్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా వెలగాలని ఆకాంక్షించారు. ఆక్వా అభివృద్దికి అవసరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Blue economy, it is a reality. Future is with blue economy. If you see here, we are the second largest producer of fish and seafood. Everybody told 197 lakh metric tons we are producing. Under the same time, last year record exports, that is nearly 19.3 lakh metric tons, $8.28 billion.
0: కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో 50 లక్షల టన్నుల 40% వాటాతో దేశంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు విల్ హావ్ ఎ రీజనల్ ఆఫీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ప్రమోట్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఫిష్ ప్రొడక్షన్స్. The second thing, Kakinada is a harbor and very old harbor. So we have sanctioned 72.42 crores rupees to convert it and modernize it in a smart harbor.
0: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు విజయవాడలోని లోక్ భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట కనీసం ఒక మొక్క నాటాలన్నారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని, ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్టంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలని, ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 2 అద్భుతమైన కార్యక్రమాలకు

0: శ్రీకారం చుట్టం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, దీనితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సిట్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం.
1: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాశాలలో ఈ రోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ జేఎస్సీ నిర్వాహకులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్ట్రామ్ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. అలాగే దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ బోగి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్స్ జేఎస్సీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆమె ఈరోజు విజయవాడ రామవరప్పాడు నుండి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. అమ్మ పేరుతో ఒక మొక్క ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం మాత్రమే కాదని, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
4: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్. అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
3: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమున్నాం కృష్ణ తీరంలో సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ. మరి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విషయం భయ్య, ఇది సహజంగా మనందరిలో ఉండేటువంటి ఒక సాధారణమైనటువంటి లక్షణమే, కానీ దానిలో కూడా చాలా రకాలు ఉంటాయి అన్న విషయం అయితే నాకు ఇప్పుడు అర్థమైంది భయ్య. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్య, మనలో చాలామందికి చాలా ఊరికూరికిన కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ కోపాన్ని చేతుల ద్వారానో లేక అరుపుల ద్వారానో చూపిస్తూ ఉంటారు. ఇలా కోపాలు రావడం అనేది మన మానవ మాతులకి చాలా సహజమైనటువంటి లక్షణమే అని మనం భావిస్తూ ఉంటాం. నిజమే, కానీ ఇది మనకి మాత్రమే కాదండో, ఈ అడవిలో తిరిగేటువంటి ఒక మహాబలశాలి ఉంటుందండి, అదే ఖడ్గమృగం. ఆ ఖడ్గమృగం గారికి కనుక కోపం వచ్చిందనుకోండి, అందున వారికి కాస్త కోపం ఎక్కువేనట. ఇక వారికి కోపం వచ్చినప్పుడు ఆ ఖడ్గమృగం గారి చెమట ఉంటుంది చూసారా, స్వెట్టు, అది ఎరుపు రంగులోకి మారిపోతుందట. అది ఉన్నప్పుడు ఎవరన్నా ఎదురు పెడితే దీనికైనా ఉంటుందండి. ఇక అడవి మొత్తం పరిగెట్టించి పరిగెట్టించి మరీ వాడికి దొంప దించేస్తుందంట, మామూలుగా చిరకూడదంట, దానికి అంత కోపం అంట. అందుకే దాని చెమట కాస్త ఎరుపు రంగులో మారింది అన్న విషయాన్ని గమనించిన వారి తోటి మిత్రులు కానీ వేరే జాతి వారు ఎవరైనా కానీ ఆ పరిసరాల్లోకి దరిదాపులకు కూడా నిలవంటండోయ్. ఇది కొంచెం కొత్త విషయంగా అనిపిస్తుంది, కోపం వస్తే చెమట ఎరుపు రంగులోకి మారడం అనేది కొత్తగా లేదు. నాకు అనిపించింది, మీకు అనిపించడం లేదు అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీరు మాత్రం ఒక చక్కగా మంచి సూపర్ హిట్ సాంగ్ వినండి, ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బ్యాటరీ నుంచి. వీడు ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నిరిగిపోతుంది. ఇది నిజంభయ్యా. ఎవరెవరో ఎంతమందికి ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఉన్నారు చూసావా, ఆయన మహా అంటే మహా మహాగ్రహుడు భయ్యా. ఆయన ఎంత గొప్ప వ్యక్తి చెప్తాను భయ్యా. బేసిక్గా మనలో చాలామంది ఈ గినీస్ రికార్డులోకి లేకపోతే ప్రపంచం మొత్తం మన వైపు తిరిగి చూసేలా చేద్దామని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాం. అందులో మన హాన్స్ నెల్వన్ లాంగ్ సెత్తిది ఒక ప్రత్యేకమైనటువంటి తీరు అనమాట. ఈయన ఏం చేశారంటే మొత్తం 17 అడుగుల 6 అంగుళాల సైజు ఉన్నటువంటి గెడ్డను పెంచారు. మీరు విన్నది నిజమే, ఆయన గెడ్డం పొడవు 17 అడుగుల 6 అంగుళాలు ఉండేదంట. మరి అంత పెద్ద గెడ్డం ఉంటే ప్రపంచంలోనే ఎత్తుగా ఎక్కువగా గెడ్డం పెంచిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. మరి ఇన్ని రికార్డు వచ్చిన తర్వాత ఆయన మామూలు సెలబ్రిటీ అవుతారా? అబో ఒక రేంజ్ సెలబ్రిటీ అయిపోయారు. కాకపోతే దురదృష్టం కాస్త ఆయనకు వచ్చి డోర్ నాక్ చేయడం కాదు, ఏకంగా వచ్చి ఆయన బెడ్లో ఆయనతో పాటు పడుకుందనమాట. అందుకే ఆయన ఏదో అనుకోకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన గెడ్డం ఆయన కాలుకి అడ్డుపడి ఆయన జారిపడి కింద పడి చచ్చిపోయారంట భయ్యా. సో సాడ్ కదా. అంత గొప్ప ఘనత సాధించిన వ్యక్తి అదే ఘనత సాధించినటువంటి ఆ గెడ్డానికి బలైపోవడం అంటే కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా నమ్మశక్యం కాకుండా కానీ నిజాలు. ఏం చేస్తాం, అదన్నమాట సంగతి. మరి ఇటువంటి విషయాలు విన్నప్పుడు విధి భలే విచిత్రమైనది కదా సోదరా అనిపిస్తుంది కదా, అది మ్యాటర్. మరి ఆ విషయం అలా పక్క ఉంచుతా భయ్యా. ఇప్పుడైతే గుంటూరు కార్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ వస్తుంది భయ్యా, ఈ పాట విని ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణ తీరంలో. జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుంటూ, భయ బాగా పైకి రావాలి అంటే ఏం చేయాలి? మెట్లెక్కెళ్ళచ్చు కదా అంటారేమో, నేను ఆ పైకి రావడం కాదు భయ్య, జీవితంలో పైకి రావాలి అంటే ఏముంది భయ్య, సింపుల్, బాగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి.

మంచి పేరు తెచ్చుకొని నువ్వు పనిచేసే కంపెనీ అభివృద్ధికి సహాయపడాలి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పైకి వచ్చేస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్ మనందరం కూడా ఇట్లాగే అనుకుంటాం, చాలామంది కూడా ఇలాగే అనుకుంటారు. కానీ బాగా కష్టపడి పనిచేయాలి కదా. కానీ ఈ సౌత్ కొరియాలో కొన్ని కంపెనీలు ఉన్నాయి భయ్యా, అవి కాస్త భిన్నంగా వినూత్నంగా ఆలోచించి పనిచేసే స్టాఫ్ కోసం వాళ్ళకి ఎప్పుడు నిద్రొస్తే అప్పుడే నిద్రపోవడానికి, రిలాక్స్ అవ్వడం కోసం వారు పనిచేసే చోటే సౌకర్యంగా ఉండేలాగా దిండు దుప్పట్లు కూడా ఏర్పాటు చేస్తారట భయ్యా. అదేంటో, అలా ఏర్పాటు చేసినప్పటి నుంచే ఆశ్చర్యకరంగా ఆ స్టాఫ్ మరింత ఎక్కువ మెరుగ్గా పనిచేస్తున్నారట. అదృష్టవంతులు భయ్యా, ఈ రకంగా కూడా చెయ్యొచ్చా అనే ఆలోచనలు పక్కన చూస్తుంటే అర్థమవుతుంది భయ్యా, ఇట్లాంటి అవకాశాలు మనకెప్పుడు వస్తాయో లేదంటే మనమే ఆ దశలో వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఇట్లాంటివి వినడానికైతే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. అదనమాట, ఇలాంటి అద్భుతాల గురించి మాట్లాడుకుంటూ వింటూనే మంచి పాఠం కూడా విందాం భయ్యా. మరి మీకోసం మీ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తారండి. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వల్మడియర్ ఫ్రెండ్స్, మీరు తాట ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ. మనం చదువుకునే రోజుల్లో భయ్యా, ఏంటి మనం చదువుకునే రోజుల్లో చాలా పరీక్షలు రాసాము, పాస్ అయ్యాము. అప్పుడప్పుడు ఒక్కోసారి మన అదృష్టం బాగుండి మంచి మార్కులు కూడా వచ్చాయి. అంటే మనం బాగా సాధించాము, బాగా రాసాం అనుకోండి, అంటే పక్క వాళ్ళ దాంట్లో కాపీ కొట్టకుండానా అంటే క్వశ్చన్ మార్క్ భయ్యా, దయచేసి ఇటువంటి క్వశ్చన్ అడగద్దు, ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళము అని చెప్పుకుందాం. అది దైవ నిర్ణయం కింద వదిలేద్దాం అనమాట. ఎంతకీ మ్యాటర్ ఏంటి భయ్యా, ఇది మన వరకు మాత్రమే భయో. కానీ చైనాలో కనుక ఎగ్జామ్స్లో పొరపాటున కాపీ కొట్టారో అని తెలిసిందా, ఇక సరాసరి అట్నుంచి డైరెక్ట్గా జైలుకేనట. అవును భయ్యా, అక్కడ ఎగ్జామ్స్ మరీ అంత స్ట్రిక్ట్గా కఠినంగా చూస్తారట. ఈ లెక్కన మరి 1వ తరగతి 2వ తరగతి 3వ 4వ 5వ 6 అబ్బో డిగ్రీ దాకా ఏ రక్కనా. అందుకే భయ్యా మన వాళ్ళకి కాదు చైనా ఎందుకు మనకి. అందుకే సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయన్నమాట. సో చైనా ఏళ్ళు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కాస్త జాగ్రత్త సుమి, అదనమాట సంగతి. మరి ఈ విషయం తెలిసిన తర్వాత ఇక మీకు బై బై చెప్పేసే సమయం కూడా ఆసన్నమైంది అన్న విషయం నాకు అర్థమైంది ఈనాటి ఈ కృష్ణా తీరానికి. మరి ఈలోపు మీకోసం అయితే కనుక రొమాంచ సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తున్నాం ఫ్రమ్ ది మూవీ నానక ప్రేమతో నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశవాణి.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. విశాఖపట్నంలో నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ పై నిర్వహించిన వర్క్షాప్ లో కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడుతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాదికి 30 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన మత్స్య ఉత్పత్తులు ఎగుమతులు చేసేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యంలో 30% ఏపీ వాటా ఉంటుందని హామీ ఇస్తున్నామని అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్ గవర్నమెంట్ రీజనల్ ప్యారిస్ అఫైర్స్ విభాగం చీఫ్ ఎక్స్పర్ట్ పోలినా పోలిఖీనాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని తాము కృతానిత్యంతో ఉన్నట్లు చెప్పారు. ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని కొత్తూరు జంక్షన్లో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ్యులు కెఎస్కేఎన్ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. పోలవరం జిల్లాలో తామరపల్లి గ్రామంలో పచ్చి రొట్టె విత్తనాలు రైతులకు 90% సబ్సిడీపై పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె దినేష్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రైతులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో చెరువు గట్టుపై కలెక్టర్ మొక్కలు నాటారు. స్వచ్ఛమైన, కాలుష్యరహిత మరియు పచ్చదనంతో కూడిన కర్నూలు జిల్లాను నిర్మించడమే లక్ష్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న భారీ మొత్తంలో చెత్తను శాస్త్రీయంగా నిర్వహించడం అత్యవసరమని పేర్కొన్నారు. మొక్కల పెంపకం, పచ్చదనం పరిరక్షణ వంటి కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా కాకుండా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026ను పురస్కరించుకుని కడప నగర వనంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు విచ్చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.
4: ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్దిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
6: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్దీ కే ప్రారంభ మే హీ సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
5: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి, సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
4: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే హమారా ప్రధానమంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్డ్ టు ద నేషన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయేంగే.
5: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ది చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్టపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్టపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
7: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
5: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेट 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడీపీ వృద్ది అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం, సంబంధిత ఆటంకాలను వృద్దికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: జిన్కే పాస్ కోయ్ గారంటీ నహీ హై సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
2: పిచ్లే 6 వర్షో మే పీఎం స్వనిధి యోజనా కే తహత్ 75 లాఖ్ సే జ్యాదా స్ట్రీట్ వెండర్స్ కో 17,800 కరోడ్ రూపాయ సే అధిక కే లోన్ దియే గయే హై. సాథ్ హీ బ్యాజ్ సబ్సిడీ ఔర్ డిజిటల్ లేన్ దేన్ పర్ క్యాష్ బ్యాక్ కే రూప్ మే లగ్భగ్ 800 కరోడ్ రూపాయ కీ సహాయతా భీ ప్రదాన్ కీ గయీ హై. ఆజ్ దేశ్ భర్ కే స్ట్రీట్ వెండర్స్ జిన్ మే కరీబ్ 46% మహిళాయే హై అప్నే వ్యాపార కో నయీ ఊంచాయియో తక్ లే జా రహే హై. పీఎం స్వనిధి కే 6 సాల్ ఉత్సాహ సమ్మాన్ స్వాభిమాన్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్వెడ్ యువర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 7:18. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసు అంటూ మన తెలుగు సినీ మూవీ క్విజ్ని చక్కగా ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరిక లేట్ చెక్ స్టార్ట్ చేసేద్దాం ఈనాట మన ఈ మనసున మనసై. ఈ ప్రోగ్రాంలో మీకున్న తెలివితేటలు చూపించాలి అంటే నేను ప్రశ్న అడగాలి, నేను ప్రశ్న అడిగిన తర్వాత మీరు పంపించే సమాధానం నాకు చేరాలి అంటే మీరు నాకు వాట్సాప్ చేయాలి. అది ఎలా? ఈ నెంబర్కి చేయాలి అంటే మీ వాట్సాప్ నెంబర్ నుంచి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే మీ సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866-248-14 ఈ నెంబర్కు వాట్సాప్ చేయాలన్నమాట. అది సంగతి. మరి ఇప్పుడైతే ప్రస్తుతం నేను సిద్ధంగా ఉన్నాను, సమాధానాల కోసం మీరు కూడా సిద్ధంగానే ఉన్నారు కదా. ఇక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈయన గారేదో మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉంటే పక్కన ఇళ్ళెవరో ఒక బ్యాచ్ కూర్చొని విరిపించి విరిపించినట్టు విడమర్చి మరీ ఓతగ మాట్లాడుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారట. ఇంతకీ ఆ మాడిపోయిన మసాలా దోశ తింటున్న నటులు ఎవరు మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి. ఈయనేదో మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉంటే పక్కనే వీళ్ళెవరో కూర్చొని వినిపించి వినిపించినట్టు కనిపించి కనిపించినట్టు విడమరిచి మరీ ఓతగ మాట్లాడుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారట. ఇంతకీ ఆ మాడిపోయిన మసాలా దోశ తింటున్న నటులు ఎవరు మీకు తెలుసా? తెలిస్తే మరి ఇంకెందుకు ఆలస్యం? 0866-248-14 కింద వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సెపరేట్ సాంగ్లు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసున మనసైన మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? ఈయన గారేదో మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉంటే పక్క నీళ్ళెవరో కూర్చొని వినిపించినట్టు విడమరిచి మరీ ఓతగి మాట్లాడుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారట. ఇంతకీ ఆ మాడిపోయిన మసాలా దోశ తింటున్న నటుడు ఎవరో మీకు తెలుసా అని అడిగాను. దానికి గారు మన మిత్రులు నాకు తెలుసండో నాకు తెలుసండో అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం ఎవరెవరు ఎక్కడి నుంచి ఏం పంపించారు. పెట్టిన జోగరంధ్రో కాలం నుంచి అప్పలరాజు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. తదుపరి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయ్యా ఊరు పేరు ఏం లేదు అయ్యా, బట్ రైట్ ఆన్సర్ అయితే పంపించారు. నెక్స్ట్ జాంతరపేట నుంచి సజ్జా లీలారాణి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుర్రాల శ్రీనివాసరెడ్డి మదిర నుండి, రైట్ ఆన్సర్. ప్రశ్న ఫ్రమ్ నర్సరావుపేట నుంచి, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు వెరీ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అన్వర్జీ అస్సలాం అంటున్నారు, వలైకుమ్ అస్సలాం అండి. సినిమా పేరు మాత్రం గుర్తు రావట్లేదు కానీ అంటూ పంపించారు మొహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ గణేష్ కోనాపూర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ ఎవరా నటుడు అంటే మన ఎంఎస్ నారాయణ గారు అండి. అతడు సినిమాలో అసలు మామూలుగా మర్చిపోయే సినిమా అది. బ్యాక్గ్రౌండ్లో మన కృష్ణ గారి సాంగు, రెక్కలు తొరిగి రపరపలాడి అనే పాట ఇది. ఆహా మామూలుగా ఉండదు మరి, ఆ మాత్రం ఉండదు మరి, మామూలుగా ఉండదు కదా. మరిక నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఏమిటా ప్రశ్న అంటే మా గురువు గారి పేరు పరుగు ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు. ఇంతకీ ఈయనని మీరు ఎప్పుడన్నా ఏదైనా సినిమాలో చూసారా? అసలు ఇంతకీ ఈయన ఎవరో తెలుసా మీకు? ఈ పరుగు ప్రకాష్ గారు ఎవరో మీకు తెలిస్తే 0866243814 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మ్యాటర్ కొంచెం ఎత్తు పైకి ఎత్తిపాడు. నీ అయ్యా ఎంతసేపు రాగరా
2: బాస్, మనకి మెమరీ లాస్
1: అది కోరస్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు దాటి ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున మనసున మనసులో ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? మా గురువు గారి పేరు పరుగు ప్రకాష్ గారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో ఆయనకే తెలియదు. ఇంతకీ ఈ పరుగు ప్రకాష్ గారు ఎవరో మీకు తెలుసా? ఏదైనా సినిమాలో ఆయన్ని మీరు చూసారా అని అడిగాను. మరి దానికి కానీ మన మిత్రులందరూ పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు ఇందాకడ ప్రశ్నకు సమాధానాన్ని. తదుపరి రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. తెలియట్లేదండి అంటున్నారు గణేష్ రాజు శ్రీవాత్సవ కోనాపూర్ నుంచి. నెక్స్ట్ అన్వర్జీ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియట్లేదండి, మీరే చెప్పాలి అంటున్నారు నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనిత్ స్నేహబాను జైనితన్ గారు. నెక్స్ట్, మన్మధుడు మూవీ భయ్యా అంటున్నారు మంజుల గోపీనాథ్ పావని అండ్ కో ఫ్యామిలీ ఫ్రమ్ సత్యవేడు నుంచి. పెడన జోగనందరావు కాలు నుంచి అప్పాలజీ గారు పంపించేశారు. రాంగ్ ఆన్సర్ అండి. అంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, ఇది కిక్ మూవీ అండి. కిక్ మూవీలో బ్రహ్మానందం గారి పేరు అనమాట పరుగు ప్రకాష్ రాజ్ అనేది. సో మరి అదనమాట సంగతి. ఇక నెక్స్ట్ తదుపరి ప్రశ్న, తీర్పు చెప్పేవాడు దృష్టిలో అందరూ ఒకటే, న్యాయం మన ఊపిరి, ధర్మం

0: మన ప్రాణం ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పు ఇచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క పెద్దరాయుడు
1: అంటూ ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? మరి ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిస్తే 0866243814కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న మరొక సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా?
1: తీర్పు చెప్పేవాడు దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పు ఇచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క పెద్దరాయుడు.
0: ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించేటప్పటి సమాధానాలు చూస్తూ ఉంటే, పెడన జోగానందలో కాలనీ చప్పలరాజు పంపించేశారు. రాంగ్ ఆన్సర్ భయ్యా. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ పంపించేశారు. రైట్ ఆన్సర్. అన్వర్జీ, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటే పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి.

చేయను చూస్తే బాను చేయను గారు. రైట్ ఆన్సర్ రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి. రైట్ ఆన్సర్ కనకారా ఫ్రమ్ పెడ్రో నుంచి. రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య పొద్దు టూరు నుంచి. రైట్ ఆన్సర్ పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి. రైట్ ఆన్సర్ గడగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు కానీ సమాధానం అయితే ఇంకా రాలేదు. తదుపరి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ. రైట్ ఆన్సర్ ఎన్ హిమంత్ కుమార్ గారు పంపు చేశారు. రైట్ ఆన్సర్ కానూరు నుంచి తాతారు గారు పంపు చేశారు. రైట్ ఆన్సర్ తదుపరి సాయి కుమార్ అద్దెపల్లి నుంచి. ఏం పెట్టలేదండి భయ్యా ఆన్సర్, ఎటు రంగు కూడా ఏం రాలేదు. గణేష్ రాజు శ్రీవాత్స నుంచి కోనాపూర్ నుంచి. రైట్ ఆన్సర్ అంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అదేనండి, ఆయనే కదా మరి ఆ సినిమాలో పెదరాయుడు గారి తండ్రిగా నటించినది, అదనమాట సంగతి. ఇదండి మరి ఈనాట మన ఈ మనసును మనసే మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరిక తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళే ముందు నేనైతే ఈనాటి ఈ కార్యక్రమానికి బై బై చెప్పేస్తాం. మనంతా కలుసుకుందాం నెక్స్ట్ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి ఉంటేనండి, ఇది వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, పదేళ్లలో 5% నుంచి 70% పెరుగుదల కనిపించిందని, తక్కువ వ్యవధిలో ఎక్కువ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి వెళ్లామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ పై నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ఈరోజు మాట్లాడారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలం తామరపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఈరోజు పరిశీలించారు. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బాలబాలికలకు ఆటపాటలతో మేధస్సు పెంచే విధంగా చదువు చెప్పాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క అనే మహత్తర కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం బతులవారిగూడెం నగర వనంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణ జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. కోటి ఎకరాల్లో ఉద్యాన పంట సాగు చేయడం ద్వారా రైతుల నుంచి మంచి ఆదాయం

సాధిస్తున్నారని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంచాలకులు షేక్ నాగుల్ మీరా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన పరిపాలనా భవనాలను రాష్ట్ర ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో చెరువు గట్టుపై కలెక్టర్ మొక్కలు నాటారు. స్వచ్ఛమైన కాలుష్యరహిత మరియు పచ్చదనంతో కూడిన కర్నూలు జిల్లాను నిర్మించడమే లక్ష్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ను కట్టుదిట్టంగా అమలు చేస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న భారీ మొత్తంలో చెత్తను శాస్త్రీయంగా నిర్వహించడం అత్యవసరమని పేర్కొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఎదిగి ఒదిగి పయనిస్తూ, కాలంతో పాటు పరుగెడుతూ, గలగలపారే సెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా, సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, మనోరంజితంగా సాగిపోతూ, చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా, నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటంకం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో సమయం చూస్తే 8:05. మరి ఈ సమయంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. అప్పుడప్పుడు ఆ ఇంద్రలోకంలో ఉండే ఆ ఇంద్రుల వారికి ఆ లోకం చూసి చూసి కాస్త బోరు కొట్టి ఆనందానికి, అతిశయోక్తికి, అద్భుతానికి ఈ మూడింటికి గల వాటి కలయిక ఎలా ఉంటుందా అని బ్రహ్మగారిని ఒకప్పుడు ఒకనాడు ఒక క్షణాన అడిగారట. అప్పుడు ఆ బ్రహ్మ, మన తెలుగులో వచ్చిన ఈ పాట వినిపించారట, అదేంటో ఒకసారి మీరు వినండి.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కై.

0: పెదాలను ఏమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇటుప్పు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్ముమంటే మీష.
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మనం తార్చ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. ప్రేమ అనే ఆ పదార్థం ఎప్పుడైతే గుండెల్లో ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా అండి? ఒక్కసారి ఆ పదార్థం ప్రేమ అనేది గుండెకి కాస్త ఎక్కువైందనుకోండి, ఒక పక్క ఆరాటం మరో పక్క అనురాగం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక మనసు పడే ఇరకాటం, ఇక ఆ సమయంలో ఏమాత్రం ఉండనే ఉండవాట మొహమాటం. నమ్మట్లేదా? అయితే ఒకసారి పాట వినండి, మీకు కాస్త క్లారిటీ వచ్చేస్తుంది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రహదారి, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అభివృద్దిని వేగవంతం చేస్తాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం క్రమంగా హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోంది అన్న ప్రధానమంత్రి, ఈ పరివర్తనకు భారతదేశం చురుకుగా దోహదపడుతోందని పేర్కొంటూ,
2: ఆజ్ భారత్ కి రిన్యూవబుల్ కెపాసిటీ 250 గిగావాట్ హై. హమారే దేశ్ మే కభీ మెగావాట్ సే ఆగే సోచా హీ నహీ జాతా. ఆజ్ గిగావాట్ కి చర్చ

0: చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, పశువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ,
1: సురక్షా కా ఉపాయ హో ఐసీ స్మార్ట్ సురక్షా గ్రిడ్ బనానే కా కామ్ అబ్ భారత్ సర్కార్ నే హాత్ మే లియా హై. మే స్మార్ట్ బోర్డర్ కీ పరికల్పన జబ్ రఖతా హూ తబ్ మవేసీ తస్కరీ సే లేకర్ హర్ ప్రకార్ కీ తస్కరీ స్మార్ట్ బోర్డర్ కో పరికల్పన మే సమాహిత హోతీ హై. యే సభీ చీజో సే దేశ్ కో సురక్షిత కర్నా చాహియే. ఔర్ మే మాన్తా హూ కీ హమ్ సబ్ కీ సాచీ జిమ్మేదారీ హై.
0: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు ప్రకటిస్తూ, స్వల్పకాలిక రెపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. కాగా రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆ దేశ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంతో సహా జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి సమస్యలను ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఆ దేశం కప్పిపుచ్చలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జాతీయ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన సీఫుడ్ బ్రాండ్గా భారతదేశాన్ని నిలబెట్టాలని పేర్కొంటూ,
2: Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implemented with the whole of the government approach, breaking down silos or departments with the state, the fisheries ministry, commerce ministry, food processing ministry, aviation ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies and achieve, make India the envy of the entire world.
0: పర్యావరణ పరిరక్షణ చర్యలలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాతో కలిసి నగర వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా పలు పర్యావరణ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం అనే మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను నేడు మానవాళి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌర విద్యుత్ సామర్థ్య పెంపులో ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలవడం, పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేయడం, అంతర్జాతీయ సౌర కూటమిని స్థాపించడం వంటి మైలురాళ్లను సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి

రాధాకృష్ణన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమం పోస్టులో ప్రకృతితో సామరస్యంగా జీవించాలని మన దేశ నాగరికత విజ్ఞానం బోధిస్తోందని పేర్కొన్నారు. వనరులను వివేకవంతంగా పంచుకోవాలని, సకల జీవులను రక్షించాలని తమిళ సాహిత్య గ్రంథం తిరక్కురళ్ సూచిస్తోందని, సుస్థిరత అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేవి ప్రాథమిక విధులని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ కొత్త ఆర్ఎంసీ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు వాతావరణ సూచన సేవలను బలోపేతం చేస్తుందన్నారు. వాతావరణ అంచనా, పర్యవేక్షణ, విపత్తుల సంసిద్ధతను మెరుగుపరిచేలా ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం సుర్హాతాల్ను దేశపు 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సహజ పరిసరాలను, ప్రత్యేకించి చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారతదేశ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్తడి నేల వైవిధ్య భరితమైన పక్షి జాతులతో సమృద్దిగా ఉంటూ అనేక వలస పక్షులకు, స్థానిక పక్షులకు నెలవుగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో గణనీయంగా పెరిగాయన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు రానున్న తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడంలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జలవనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న డ్యూయెట్లో తాము ప్రేమించిన వారి కోసం కనురెప్పలు విప్పుకుంటూ తారు చీకట్లో సైతం వెతికి వెతికి మరీ వారి మనసైన వారి కోసం వారి సుగంధ పరిమళాల వంటి ఆ మాటల కోసం ఎంతసేపైనా ఎంత దూరమైనా ఆ యమునా నదీ తీరాన్నైనా కానీ దాటేయనిపిస్తుందట. అదో ప్రేమ మహిమట. అదేంటో తెలియాలంటే ఒక్కసారి ఒక్కడు చిత్రం నుంచి ఈ పాటను వినాల్సిందే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న డ్యూవెట్ డ్యూవెట్లో ఆ వెన్నెల రాత్రి వేళలో ఆ జాబిలమ్మ వెచ్చదనం చాలకుంటే మనసు దోచుకున్న వారి ఒడిలో దొరికే ఆ వెచ్చదనం అత్యంత మధురంగా జీవితంలో అన్నిటికన్నా అద్భుత క్షణాలుగా అనిపించక మానదు. అది కలే అయినా నిజమైనా లేక శృతి చేసిన వీణను మీటిన మధురమైన అనుభూతే కదా.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:03. మరి ఈ సమయంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్. కూలీ నెంబర్ 1 మరియు జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

హాలిడేకి జాలీగా హాలీవుడ్ వెళ్ళానంటే హలో బాసు హౌ డూ యూ డూ అంటూ డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు. సారీరా డైరీ ఖాళీ లేదంటే

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర స్వరాలలో ఇప్పుడు మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఫ్రమ్ ది మూవీస్ మిస్టర్ పెళ్ళాం మరియు పద్మవ్యూహం, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర స్వరాలలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు అగ్నిపర్వతం మరియు మహర్షి, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: అయ్య బాబు, తన తన తన పదము చేర్చి పాట కూర్చలేదా?
1: సుభాష్
0: దని నీ

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మరుగేలరా ఓ రా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10:03 కావస్తుంది. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మనయి వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు బందిపోటు మరియు చదువుకున్న అమ్మాయిలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాకారి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు ఆత్మగౌరవం మరియు అవేకళ్ళు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం వినిపించిన రకాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు మనసు మాంగళ్యం మరియు గూడుపుటాని. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: బాబు నిన్నే బాగుందా?
1: అబ్బా ఎంత బాగుంది.
0: ఎంత